ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 20 రోజు క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంల సమయం 5:58:39. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

కుటుంబంలో విబి కనకదుర్గ, బి ఇందిరా కామేశ్వరరావు, ఏ శ్రీనివాస్ మరియు ఎస్ జానకి పడిన భక్తి గీతాలు విన్నారు. తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గేయం విందాం.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:40 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈ రోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఐటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ
1: Chief Minister Sri Chandrababu Naidu ji and our Deputy Chief Minister Sri Pawan Kalyan ji, we have developed so many activities for the past 2.5 years. In fact, Andhra Pradesh is very much vibrant in taking up so many tourism activities. We are focusing much on policy and process, partnerships, projects, promotion and products.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ
2: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్ కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్ కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే

0: భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే సహజ వనరులను కాపాడుకోవాలంటే
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత సవాళ్లు పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ అమలులో పారదర్శకత జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ విద్యార్థులతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె నాగరత్న తెలియజేస్తూ
4: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, హైదరాబాద్ కేంద్రం డిరీలే. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిరీలే. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో ఈ నెల 12వ తేదీ ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్స ఒక అవగాహన ఈ అంశంపై ఎంజీఎం ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుశాంత్ వేముగంటి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఇల్లందల రవికుమార్. 8:00 జానపద సంగీత కార్యక్రమంలో పోలేపాక తిరుపతి బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం డిరిలే. 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీత సుమమాలిక కార్యక్రమం ఉంటుంది. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం డిరిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిరిలే. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం డిరిలే. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం డిరిలే వింటారు. ఇక 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం డిరిలే వింటారు. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం డిరిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిరిలే. 6:25 ప్రసార విశేషాలు ఉంటాయి. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 బాల్ బాయ్ బాల్ కామెంటరీ ఆఫ్ ఉమెన్స్ ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం డిరిలే వింటారు. ఇక 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 11:45 వరకు బాల్ బై బాల్ కామెంటరీ ఆఫ్ ఉమెన్స్ ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కారున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలకు వస్తుంది. జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హన్మకొండ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు డి వీణావాణి గారు.
1: తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పర్యటించారు. హనుమకొండ జిల్లాలో సుమారు 484 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అక్కడ నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వరంగల్ నగరం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, టెక్స్టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాప్రభుత్వం, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, ధాన్యానికి బోనస్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తోందన్నారు. మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం రాష్ట వ్యాప్తంగా 8,000 గ్రామాల్లో ఇందిరమ్మ మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటితో పాటు ఆత్మ గౌరవంతో కూడిన జీవనాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్యూఆర్ కోడ్ సదుపాయం ఉన్న ఈ కొత్త కార్డుల ద్వారా లబ్దిదారులు తమ ప్రాంతంతో పాటు సమీపంలోని ఏ రేషన్ దుకాణం నుండైనా సరుకులు పొందే వెసులుబాటు ఉంటుందన్నారు. రాష్టంలో ఇప్పటికే 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, రెండవ విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో పలు గ్రామాల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్ది రోజులుగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారులతో తక్షణమే సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తుల నుండి ఫిర్యాదులు తీసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. హనుమకొండలో స్పోర్ట్స్ స్కూల్ కు సొంత భవన నిర్మాణం చేపడతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రీడా రంగానికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇటీవల హనుమకొండలో అభివృద్ది చేసిన స్విమ్మింగ్ పూల్ ను, జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియం లో పునర్నిర్మాణం పనులు పూర్తి చేసుకున్న బ్యాడ్మింటన్ స్టేడియం ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. హనుమకొండ జిల్లాలోని పలు డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని రాష్ట గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం చైతన్య కుమార్ పరిశీలించారు. కాజీపేట, ఫాతిమానగర్, మచిలీ బజార్, సుధానగర్, యాదవ్ నగర్ ప్రాంతాల్లో రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి లబ్దిదారులతో ఆయన మాట్లాడారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో 1,32,70 మంది ఓటర్లలో వ్యత్యాసాలు ఉండగా వారికి నోటీసులు అందజేస్తున్నట్టు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి తెలియజేశారు. పరకాల నియోజకవర్గంలో 8 మంది, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 11 మంది, మొత్తం 19 మంది ఏఈఆర్ఓలు ఓటర్ల విచారణ చేపట్టనున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు కేటాయించిన తేదీల్లో నిర్ణీత కేంద్రాలకు హాజరై ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ధృవీకరణ పత్రాల్లో ఏదైనా ఒక దానిని సమర్పించి తమ అర్హత నిరూపించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయి ధృవీకరించబడిన ఓటర్ల పేర్లు మాత్రమే 2026 అక్టోబర్ 19 ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఉంటాయని స్పష్టం చేశారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్ల సమాచారాన్ని అందించిన వారికి 50,000 రూపాయల పారితోషికం అందజేస్తామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని జిల్లాలో పగడబందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని అనుమానాస్పద ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనుమతి లేకుండా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు గుర్తిస్తే సదరు సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గౌరవెల్లి కాలువకు సంబంధించి భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లాలో చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేస్, దేవాదుల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు. వేలేరు, భీమదేవరపల్లి, ధర్మసాగర్ మండలాల్లో సేకరించిన భూముల్లో లైసెన్స్డ్ సర్వేయర్ల సహాయంతో వెంటనే పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలన్నారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
0: హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా, విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు, బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో $100 బిలియన్, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో $50 బిలియన్ మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దిల్ ఫతా ఎల్ సిసీ, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్బంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. 2వ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు, ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై

0: పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హై ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త కర్ సక్తా హై. रजिस्ट्रार जो ऑफिस थे उनको भी पासपोर्ट सेवा केंद्र की तर्ज पर सेवा केंद्र के रूप में विकसित किया जा रहा है, जहां नागरिकों को बैठने का स्थान होगा, लाइन नहीं लगानी पड़ेगी, आसानी से पारदर्शी प्रक्रिया के द्वारा वो कहीं से भी अपने रिकॉर्ड्स को प्राप्त कर सकेंगे.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌస్ లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ది, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్దతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్దతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై

0: విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఈ నెల 12వ తేదీన ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్స ఒక అవగాహన ఈ అంశంపై ఎంజీఎం ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుశాంత్ వేముగంటి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. మరి ఈ కార్యక్రమానికి ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణల ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: వినండి ఉదయతరంగిణిలో ఈ నెల 12వ తేదీన ప్రపంచ ప్రథమ దినోత్సవం చికిత్స దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్స ఒక అవగాహన ఈ అంశంపై ఎంజీఎం ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుశాంత్ వేముగంటి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్.
6: శ్రోతలకు నమస్కారం. అత్యవసర పరిస్థితి ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఎదురవుతుందో ముందుగా మనం ఊహించలేం. ప్రమాదం జరిగినప్పుడు, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వైద్య సహాయం అందేలోపు మనం అందించే ప్రాథమిక సహాయం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి సంవత్సరం September 12 ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఏం చేశారంటే, ఈ వలస పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అనే అంశాన్ని ఒక ప్రధానమైన థీమ్గా తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తున్న ప్రజలు అత్యవసర వైద్య సహాయం పొందడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి అలాంటి సందర్భాల్లో సురక్షితమైన, విశ్వసనీయమైన, సమర్థవంతమైన ప్రథమ చికిత్స అందుబాటులో ఉండటం ఎంతో అవసరం. మరి ఈ ప్రథమ చికిత్స గురించి మనకు సమగ్రంగా వివరంగా వివరాలు అందించడానికి ఎంజీఎం హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి డాక్టర్ సుశాంత్ వేముగంటి గారు వచ్చారు. మరి వీరిని అడిగి ఈ ప్రథమ చికిత్స గురించిన వివరాలు మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
7: నమస్కారం సార్.
6: ముందుగా అసలు ఈ ప్రథమ చికిత్స అంటే ఏమిటి, దీన్ని సాధారణంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్తారా?
7: ప్రథమ చికిత్స అంటే మన వాడుక భాషల మామూలుగా ఇంగ్లీష్ తెలుగు ఏమనుకోండి, ఫస్ట్ ఎయిడ్ అంటాం. ఫస్ట్ ఎయిడ్ అన్నది ఏంటంటే ఇమీడియట్ ట్రీట్మెంట్, ఒక డాక్టర్ రీచ్ అయినా అవ్వకుండా ఒక పేషెంట్, ఒక వ్యక్తికి ఏదైనా

0: సడన్ గా ఏమన్నా అయితే మనం అక్కడ అక్కడిదక్కడ చేయగలిగిన పరిస్థితులు అండి. అక్కడిదక్కడ ఏం చేయగలుగుతాం, ఎంతవరకు పేషెంట్ కి హెల్ప్ చేయగలుగుతాం, సేవ్ చేయగలుగుతాం అన్నది.
1: మరి ఈ అత్యవసర

0: సినారియోలా అనే సడన్ గా ఉన్నట్టుంది, పడిపోయి ఉండొచ్చు, యాక్సిడెంటే అయి ఉండొచ్చు, కొన్ని ఇప్పుడు ఈ వర్షాకాలంలో విలేజెస్ లో అయితే పాము కాట్లే అయి ఉండొచ్చు, సిక్ అంటే సడన్ గా పేషెంట్ కి ఏమన్నా అయితే ఆయనని అక్కడి నుంచి నియరెస్ట్ చూసే ప్లేస్ అంటే ఒక డాక్టర్ గాని ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ వచ్చే వరకు కూడా ఫస్ట్ ఎయిడ్ అన్నది మెయిన్ రోల్. ఎందుకంటే టైం కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, టైం కి అంబులెన్స్ కి ఇన్ఫర్మేషన్ పోవాలి, టైం కి అక్కడ నియరెస్ట్ హాస్పిటల్ కి ఇన్ఫర్మేషన్ పోవాలి. అట్లయితే కనుక ఎవ్రీ వన్ విల్ బి రెడీ అండ్ సేవింగ్, అంటే పేషెంట్ లైఫ్ సేవింగ్ ఈజీ అవుతుండొచ్చు. అందుకే ఎర్లియెస్ట్ గా ఎంత వీలైతే అంత ఎవరికి వీలైనంత వాళ్ళు సహాయం చేస్తేనే పేషెంట్ సేవ్ అవుతారండి.
1: అయితే ఈ ప్రథమ చికిత్స విధానాలను కూడా మనము ఈ కొంచెం తెలుసుకుని ఉండటం వాళ్ళు మంచిది,
0: అంటే మంచిదే ప్రతి ఒక్కళ్ళకు కూడా. అంటే ఇట్లాంటిది ఏమైనా అనుకోంది జరిగినప్పుడు, ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏమైందని చెప్పలేము, అందరు బాగుండలే అనుకో, జరిగినప్పుడు బై స్టాండర్ గా అంటే అక్కడ ఉన్న వ్యక్తిగా మనం ఏం చేయొచ్చు అన్నది, ఏది జరిగితే ఏం చేయొచ్చు అన్నది కొంత ఉండడం ఇంపార్టెంట్ అండి. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా నెల్స్ నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ అని ఒక ప్రోగ్రామ్ ని టేకప్ చేసింది ఆల్మోస్ట్ 17 నుంచి అట్లా 20 అంటే ఇప్పుడు అది మెడికల్ కాలేజెస్ లెవెల్ ఉంది, అంటే మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ గాని ఇంకా ఫ్యాకల్టీ లెవెల్ ఉంది, నెక్స్ట్ స్టూడెంట్స్. అయితే నేను తెలుసుకున్నది ఏంటంటే నాకున్న నాలెడ్జ్ లో ఇది ప్రతి ఒక్క నార్మల్ ప్రతి ఒక్క పౌరుడికి కూడా మనం తెలియగలగంట అంతమంది నాలెడ్జ్ ఉండాలి అని ఏ లెవెల్ ది వాళ్ళకి డిజైన్ చేసిందండి. ఓపాది మన కంట్రీలో త్వరగా అట్లాంటి సిస్టమ్ వస్తే బెటర్ ఉంటుంది.
1: జనరల్ గా ఇప్పుడు ప్రథమ చికిత్స చేసేటప్పుడు కొన్ని తెలుసుకో ఎవరైనా సాధారణ ఏమైనా పొరపాట్లు చేస్తుంటారు
0: కొన్నిట్లలో ఉంటుంది తెలియక. అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్, పేషెంట్ సపోజ్ నేను ఒక డిఫరెంట్ సినారియోలు చెప్పగలుగుతా, ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది, ఆ పేషెంట్ కదలలేని పరిస్థితులు ఉండు, కానీ ముందు ఆయన మనం పిలిస్తే పలుకుతుందా లేదా అన్నది చూడాలి. ఫస్ట్ ట్యాప్ చేయాలి, హలో ఏమండి మీరు ఉన్నారా, కానీ ఏమన్నా రెస్పాండ్ ఇవ్వగలిగితే అదొక స్టెప్ పేషెంట్. దెన్ కాలో చెయ్యో కదలలేని పరిస్థితులు ఉంటే ముందు దాన్ని అట్లే కదలకుండా అట్లే పెట్టి కొంత హెల్ప్ కోసం చేసి నియరెస్ట్ హాస్పిటల్ అంటే ఏ పార్ట్ ఆ పార్ట్ కదలేనివి మనం ఫోర్స్ఫుల్ గా కదిలియటం వలన, ఏమంటే పేషెంట్ మాట్లాడలేకుండా ఉంటే ఆయనకి ఎక్కడ దెబ్బను తెలియదు, అక్కడ గట్టిగా పట్టుకోవటం వల్ల హెల్ప్ వల్ల అట్లాంటి తెలియక చేసే తప్పులు అవుతాయండి అక్కడక్కడ. దాంతో మళ్ళీ డామేజ్ అవుతుండొచ్చు పేషెంట్ కి, అండ్ దాని వల్ల ఫర్దర్ రికవరీ చేయలేని పరిస్థితి వస్తుండొచ్చు. అంటే మంచి చేయాలనుకునే చేస్తారు, కానీ ఆ అవగాహన లేకపోవడం వల్ల కొంచెం యాంగ్షియస్నెస్ వల్ల అరే మనం తొందర చేయాలని కొంత జాగ్రత్త. అంటే ఫస్ట్ ఆయన ఎంత కాన్షియస్ ఉన్నాడు, అంటే ఏ లెవెల్లో రెస్పాండ్ కాగలుగుతుడు, ఒకవేళ మూవ్ చేయలేకపోతే ఏది, ఇప్పుడు మనిషి కాలు చెయ్యి ఎట్లా కదిలిస్తుందనేది ఎవరైనా చూడగలిగింది, అది కదిలియలేకపోతుంటే దాన్ని కదలలేని దానికి ఒక సపోర్ట్ ఇవ్వటం, ఆ సపోర్ట్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేయటము, అట్లాంటి మినిమం థింగ్స్ అండి.
1: సాధారణంగా ఏమైనా మీరు కొన్ని అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయి దానికి మనం ప్రథమ చికిత్సగా ఏం చేయాలనే కొన్ని ఒక 3-4 చెప్పగలుగుతారు. సపోజ్ ఫస్ట్ ఒకటి అనుకున్న ఒక తీవ్ర రక్తస్రావం జరుగుతుంది, అట్లాంటి పరిస్థితుల్లో అతనికి ఎలాంటి ప్రథమ చికిత్స అందించి తీసుకుపోవాల్సి వస్తుంది?
0: తీవ్ర రక్తస్రావం అంటే ఏదో దెబ్బ తగిలితేనే అవుతాయి, మామూలుగా అయితే ఏం లేకుండా కూడా అయ్యేది, చాలా రేర్ కండిషన్స్, వాళ్ళ అది వాళ్ళకి ముందే తెలిసి ఉంటాయి. సో అవుతున్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అక్కడ ఏమైనా టార్నికెట్ దాన్ని ఏమన్నా కట్టడానికి ప్రయత్నం చేసి అది అట్లే హోల్డ్ చేసి హాస్పిటల్ కి తీసుకెళ్ళిపోవచ్చు. అంటే ఎక్కడి నుంచి అయితే బ్లీడ్ అవుతుందో ఆ ఏరియాని కట్టే ప్రయత్నం చేయాలి. అట్లని మరీ గట్టిగా గట్టి కింద పార్ట్స్ అంతా కూడా బ్లడ్ సప్లై లేకుండా చేయడం కూడా కాదు. ఇప్పుడు సపోజ్ తల మీద ఏమైనా గాయాలున్నాయి, ఇది ఇంపార్టెంట్, ఎవరికైనా హెడ్ స్కాల్ప్ తల మీద ఏమైనా గాయాలున్నా కూడా మనం ఒత్తి పడితే అది తొందర అక్కడ క్లాట్ అవుతుంది అండి. అంటే కింద బాడీ అంతటి కంటే కూడా తల మీద దెబ్బ తాకినప్పుడు అక్కడ నుంచి ఒకవేళ బ్లీడ్ అవుతుంది అనుకోండి, ఒకవేళ మన క్లీన్ హ్యాండ్స్ తోనో లేదంటే క్లాత్ బట్టి ఇక్కడ నుంచి అయితే బ్లీడ్ అవుతుందో అక్కడ మనం ఒత్తి పట్టుకుంటే బ్లీడింగ్ తొందర అరెస్ట్ అయింది. సో అట్లాంటివి ప్రయత్నం చేయొచ్చు అండి, వేరే అక్కడ ఉన్న పార్ట్స్ గానీ అది డామేజ్ కాకుండా అట్లున్నా కూడా నియరెస్ట్ ఏదన్నా స్టెరైల్ క్లాత్ కట్టడము, ఒక బ్లీడ్ ఎక్కువ అవుతుంటే ఒత్తి పట్టుకోవటం. ఎందుకంటే ఈ క్లాత్ కూడా సపోజ్ అది పేషెంట్ కి ఇంజురీ ఉంది అది నీట్ గా లేదనుకోండి ఇన్ఫెక్షన్ అయిపోయే ప్రమాదం ఉంటుంది, అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటది.
1: అట్లనే ఇప్పుడు సపోజ్ ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అనుకుందాం, అట్లాంటప్పుడు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మీరు అంటే మాస్ క్యాజువాలిటీస్ వస్తాయి, అంటే ఎక్కువ మంది ఒకేసారి కి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.
1: అంటే ఒకళ్ళకే అనుకుందాం ఇంట్లో జరిగింది కాలిన గాయాలు,
0: ఫస్ట్ ఏంటంటే ఫర్దర్ ఎక్స్పోజర్ లేకుండా ముందు అక్కడి నుంచి
1: బయటకు తీసుకురావాలి,
0: దూరం జరపగలరు. మీరు మాస్ ఎక్కువ మంది అయితే ఎవరిని ఎట్లా స్ట్రాటిఫై చేయాలి అన్నది అది వేరే.

0: కానీ అది కూడా అందరు తెలియగలుగుతా అంటే ఎవరిని మనం ఇమీడియట్ గా కాపాడటానికి ప్రయత్నం చేయాలి, ఎవరిని మనం కొంచెం వదిలేయగలుగుతాం, ఎవరిని పట్టించుకోవద్దు, ఇవన్నీ స్ట్రాటిఫైడ్ ఉంటాయండి. ఆ ప్రోటోకాల్ కూడా అందరికి తెలిస్తే మంచిదే. కానీ మీరు అన్నట్టు ఇంట్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది, సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫర్దర్ ఎక్స్పోజర్, ఇంకా అక్కడ ఉండకుండా దూరం జరపడం, సేఫ్ ప్లేస్ లో పెట్టుకోవటం. సేఫ్ ప్లేస్ పెట్టినాక అది కనుక కాలుతున్నట్టయితే దాన్ని చల్లార్చడానికి ఏమైనా ప్రయత్నం, ఏమైనా క్లాత్ తో ఏమైనా ప్రయత్నం చేసి నియరెస్ట్ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళటం. వాటిని వీలైతే గాజ్ కానీ ఏమన్నా ఉంటే దాన్ని అక్కడ ఆ బరణ కనబడుతున్నట్టయితే, ఇందాక మనం అనుకున్న రక్త ప్రసరణ అట్లా చేసుకొని ఆ లింబ్ ఇప్పుడు కాలో చేయో అది ఎక్కువ కదిలియకుండా తీసుకెళ్లటం.
1: కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చల్లటి నీళ్లు కూడా పోస్తారు, అట్లా మంచిదంటారా? అంటే ఇప్పుడు
0: మొత్తానికే చల్లటి నీళ్లు అన్నది ఒక్కోసారి పెద్ద ఉపయోగం, కానీ మంచి ఏదేమన్నా కూడా ఓవరాల్ గా ఏంటంటే ఆ పేషెంట్ కి అందుకే చెప్పి నార్మల్ నీళ్ళు అయినా లేకుంటే నార్మల్ క్లాత్ అయినా వాడచ్చు. కానీ టెంపరేచర్ సడన్ డిఫరెన్స్ వస్తే ఇబ్బంది అని, కానీ ఏమి లేని దగ్గర అట్లా చేసుకున్నా ఏదో ఒకటి అంటే కొంత సేవ్ అయ్యేటందుకు ఉపయోగపడుతుండొచ్చు.
1: అట్లానే ఇప్పుడు సడన్ గా ఏమైతుందంటే ఒక వ్యక్తి మామూలుగా స్పృహ కోల్పోతాడు, అంటే జనరల్ గా అట్లాటక్ కాకపోవచ్చు, జనరల్ కూడా స్పృహ కోల్పోతాడు, అట్లాంటి పరిస్థితుల్లో మనం ఎట్లాంటి ప్రథమ చికిత్స అందించాలి?
0: యూజువల్లీ అంత బాగున్న వ్యక్తి స్పృహ కోల్పోవడం అంటే ఇప్పటివరకు స్పృహ కోల్పోవటం అన్నది యూజువల్ గా హార్ట్ ప్రాబ్లం ఉంటుండొచ్చు. రెండోది ఏమన్నా బీపీ తగ్గటము, అది నార్మల్ పేషెంట్ కి ఒకటేసారి రాడదండి, ఎండకు బాగా ఎక్స్పోజ్ అవటం వల్ల రావటము, లేకుంటే డిహైడ్రేషన్ ఉన్నోళ్ళు అట్లాంటివి అవకాశం ఎక్కువ. సో అట్లున్నోళ్ళు స్లో కోల్పోతే కనుక మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే సేమ్ నేను ఇందాక చెప్పినట్టు ముందు పేషెంట్ ని మీరు కలగలుగుతున్నారా, భుజాల మీద తట్టి తెలివిలోనే ఉన్నాడా, ఏం రెస్పాండ్ కాగలుగుతుంది ఏంది. సో ఒకవేళ పేషెంట్ తెలివిలో రెస్పాండ్ అయితలేదు అనుకున్నా, ఇంకొక మెయిన్ విషయం సార్, మనకు రెస్పాండ్ కాని పేషెంట్ కి నోట్ నుంచి ఏమి ఇచ్చే ప్రయత్నం చేయొద్దు, అది ఇంట్లో కానివ్వండి బయట, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషి మింగలేని పరిస్థితుల్లో ఉంటే మన నోట్ నుంచి మనం మింగితేనే గుటకేస్తేనే మనం తినాలనుకున్నది కడుపులకు పోద్ది, లేదు ఫోర్స్ఫుల్ గా తీసుకునే లంగ్స్ లకు పోతుంది, సో మళ్ళా లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పృహ కోల్పోతే అనే రే చక్కెర నీళ్ళు ఇవ్వటం గాని ఉప్పు నీళ్ళు పోయటం గాని నోట్ స్పృహలో లేని వాడికి అట్లా చేసే ప్రయత్నం అస్సలు చేయకూడదు, చేయకుండా. సో ఇక నియరెస్ట్ ఉన్న మెడికల్ ఎయిడ్ కి షిఫ్ట్ చేసేటందుకు మనకు 108 ఉంటది, అది అట్లా చేసుకోవాలి.
1: అట్లా మీరు ఇందాక అన్నారు గుడ్డె పోటు లేకపోతే ఇట్లా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు వచ్చినప్పుడు కూడా అక్కడ ఈ ప్రథమ చికిత్సలో ఈ సిపిఆర్ పాత్ర అంటారా?
0: అయితే ఇప్పుడు మన హార్ట్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ హార్ట్ పంప్ ఒక మెషిన్ లాగా అది దగ్గరికి దూరం అవుతున్న కొద్దీ రెండు, ఒకటేమో ఒళ్ళంతా బ్లడ్ సప్లై అయింది, అట్లే బ్రెయిన్, బ్రెయిన్ కూడా బ్లడ్ సప్లై వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏం చేస్తుంది, దాని వల్ల బ్లడ్ లంగ్స్ లోకి వెళ్ళి అక్కడ ఫిల్టర్ అయ్యి మళ్ళీ హార్ట్ కి వస్తుంది. ఈ వెళ్ళే రెండు ఛాంబర్లు వేరు, లంగ్స్ కి పోయే రెండు ఛాంబర్లు వేరుంటే, ఒంటికి సప్లై అయ్యి ఉంటాయి, మళ్ళీ వెనక్కి వస్తే ఇది జరుగుతుంటది. అయితే సిపిఆర్ అన్నది రెండు, ఒకటి గుండె అట్లా కొట్టుకుని ఆగిపోయినప్పుడు మనిషి ఏమి రెస్పాన్స్ ఉంటుంది, సిపిఆర్ చేయటం వల్ల ఏమైంది అంటే ఆ టైంలో ముందు ఈ ప్రెషర్ క్రియేట్ అయ్యి రీఫిల్లింగ్ అంటే హార్ట్ పంపింగ్ లేకుండా అది చేసే పని అది అయింది. అండ్ బ్రెయిన్ కి సప్లై కనుక కొన్ని సెకండ్స్ లేకుంటే తర్వాత పేషెంట్ హార్ట్ రివైవ్ అయ్యేంత అయినా కూడా బ్రెయిన్ పనిచేయకపోవచ్చు, ఇర్రివర్సిబుల్ డామేజ్ అయింది. సో దాన్ని ప్రిజర్వ్ చేసేటందుకని సిపిఆర్ చాలా విధాలు ఉపయోగపడింది. ఒకటి హార్ట్ మళ్ళా పుంజుకునేటందుకు హెల్ప్ చేయటము, హార్ట్ చేసే పనిని మెకానికల్ గా చేయటము, దాని వల్ల అన్ని ఆర్గాన్స్ కి బ్లడ్ సప్లై మెయింటైన్ చేయటము.
1: అయితే సిపిఆర్ కూడా ఏదో అందరూ ఇట్లా పొట్ట మీద ఒత్తాలని అట్లా ఒత్తకూడదు, ట్రైనింగ్
0: అంటే అందరి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఏజ్ దాటిన వాళ్ళకి అందరికి సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వాలి అన్నదే ప్రభుత్వం అయింది, మంచిది కూడా. అట్లుంటే ఏంటంటే కొంతమందికి మీరు అన్నట్టు కొన్ని సిపిఆర్లు బయట ప్రయత్నం చేసిన దాంట్లో అది ఫ్రాక్చర్స్ అయితుండొచ్చు, డాక్టర్ చేసిన దాంట్లో ఫ్రాక్చర్స్ అయితుండొచ్చు, కానీ తెలియకపోవటం వల్ల ఎక్కడ కరెక్ట్ ప్రెషర్ ఇవ్వాలి ఏంది అయితే అంటే ట్రైనింగ్ ట్రైన్డ్ అయిన వాళ్ళు చేయకపోవటం వల్ల అవుతున్నాయి. కానీ ఒకటి కొంతవరకు వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి తోచింది వాళ్ళు ఓకే, కానీ ట్రైన్ అయ్యి ఉంటే కనుక అది బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు చాలా పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఎయిడి డివైజెస్ పెట్టాలి అన్నది ఉందండి, అంటే డిఫిబ్రిలేటర్ షాక్ ఇచ్చే డివైజెస్, కానీ అది ఎప్పుడు వాడాలి ఎంత వాడాలి అన్నది కూడా ట్రైన్ అయ్యి ఉంటే బాగుంటది.
1: అట్లానే ఇప్పుడు సడన్ గా ఫిట్స్ వస్తుంటాయి, అట్లాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు పక్కనున్న వ్యక్తి అట్లా ఏ విధంగా సహాయం చేయాలి, వెంటనే ప్రథమ చికిత్స ఎట్లా చేయాల్సి ఉంటుంది?
0: మూడు మీరు అంటే ఫిట్స్ వచ్చింది ఒక పేషెంట్ కి, యూజువల్లీ ఫిట్స్ ఉన్నోళ్ళకండి

0: వాళ్ళకి తెలుసు ప్రొఫిట్స్ ఎక్కువైతే ఏం చేయాలి ఏంది అని. ఏమీ తెలియకుండా మొదటిసారి వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి ఐడియా ఉండదు ఏం చేయొచ్చు. ఫిట్స్ వచ్చి కనుక ఒక పేషెంట్ మామూలు కాలు చేతులు అది కొట్టుకుంటున్నట్టయితే ఇంజెక్టబుల్ ఇవ్వటం ఇవి తప్పితే బయట చేయగలిగింది ఒకటే ఏంటంటే పేషెంట్ ని ఒకవైపుకు తిప్పి పడుకోబెట్టాలి. ఒకవైపుకు తిప్పి వీలైతే కాళ్ళు కొంచెం దగ్గరికి మలుచుకొని పడుకోబెట్టగలగాలి సార్. అంతే తప్పితే ఇందాక చెప్పినట్టు నోట్లో ఏదో వేసే ప్రయత్నం కానీ మా చేయి కాలు పట్టుకోవటంలో పర్లేదు కానీ గట్టిగా పట్టుకొని ఫ్రాక్చర్స్ అయ్యేటట్టు చేసిన దానికంటే ముందు ఒక వైపుకు తిరిగి పట్టుకొని మౌత్ గ్యాగ్ అని ఉంటుంది అది బయట చాదర ప్లేస్ చేయడం అందరికి ఇబ్బంది. కానీ వీలైతే ఇప్పుడు ఆ నెల్సన్ నేను చెప్పిన దాంట్లో అవి ఎట్లా పెట్టాలి ఇవన్నీ కూడా ఏంటంటే నాలుక గొరుక్కోకుండా గొంతు ఎయిర్ వే ప్రాపర్ ఉండదు. సో మనం యాజ్ ఎ కామన్ మ్యాన్ మనం చేయగలిగింది ఏంటంటే రోడ్డు మీద అట్లా కనుక చూస్తే వెంటనే ఆ పేషెంట్ ని ఒక వైపుకు తిరిగి పడుకోబెడితే ఏంటంటే ఆయన ఒకవేళ వాంతి చేసే మళ్ళీ మింగకుండా గానీ అది సేఫ్ ప్రొసీజర్. అట్లా చేసుకుని ఇక మళ్ళీ నియరెస్ట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలి. అంటే మొత్తానికి తగ్గాలంటే మాత్రం ఆ ఇంజెక్షన్స్ అవి హాస్పిటల్ పోతేనే బెటర్. అంటే బ్రేక్ ఇచ్చుకుంటే అది వస్తుంది కానీ ఈ లోపు హాస్పిటల్ తీసుకోగలిగిందే బెటర్. నియరెస్ట్ మెడికల్ ఎయిడ్ ఏది చేయగలరు.
1: కొంతమంది తాళం చేతులు పెడితే తగ్గుతుంది అంటారు, ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు?
0: లేదు సార్, తాళం పెడితే తగ్గుతుంది అన్నది అది ఏదో ఒక ఉన్న మిత్. అంటే ఒకటే చెప్తున్నా కదా, ఏదో ఇట్లా అతను దాన్ని కరుచుకోకుండా ఏదో ఒకటి పని చేస్తుంది అని అప్పట్లో పెట్టుండరు, పాత కాలంలో అట్లే నడుస్తుంది అంతే.
1: ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జనరల్ గా వీళ్ళు వలస వెళ్తుంటారు కదా, మరి ఇట్లాంటి వాళ్ళు అసలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు
0: హెల్త్ పరంగా?
1: అంటే ఒక చోట నుంచి కొన్నాళ్ళు ఉండగానే ఇంకో చోటికి పోతుంటారు. వీళ్ళకి కూడా జనరల్ గా రోడ్డు మీద ఇప్పుడు మనం జరిగిన ఇన్సిడెంట్స్ వీళ్ళకే ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రథమ చికిత్స అనేది.
0: ప్రథమ చికిత్స అన్నది వీళ్ళకే అని అనుకోవడం లేదు సార్,
1: అది కూడా
0: ఎందుకంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ. మీరు అడిగిన క్వశ్చన్స్ ఏవి కూడా ఒక్క ఇట్లా మీరు మైగ్రేషన్ టైంలకే వచ్చే కదా, ఫిట్స్ అన్నది ఎవరికైనా ఉండొచ్చు, సడన్ గా హార్ట్ ప్రాబ్లం వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం ఎవరైనా జరుగుండొచ్చు, రోడ్ మీద రోడ్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ కాకపోతే ఒకటి. వీళ్ళు స్పెసిఫిక్ గా చేసుకోవాల్సింది ఏంది అంటే ఫస్ట్ ఎయిడ్. ఇప్పుడు మీరు ఒక కొత్త ప్లేస్ కి పోయి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల పరిసరాలు కూడా తెలుసుకొని ఉంటే నయం. అంటే ఇక్కడ హాస్పిటల్ ఉందనో ఇమీడియట్ అవసరం అయితే ఎక్కడికి పోద్ది, అదొకటి. రెండు జాగ్రత్తలు అంటే వాటర్ నీళ్లు కొంచెం వీలైనంత శుభ్రం నీళ్లు లేదు వాళ్ళు ఒకవేళ వాళ్ళకి సోర్స్ ఉంటే నేను ఎవరికైనా ఎంత రోజులైనా నీళ్లు కాగబెట్టుకొని చల్లార్చుకొని అయినా తాగలిగితే మంచిది. తర్వాత ఈ ఏరియాలో కొన్ని ఇప్పుడు ఈ సీజన్ అంటే వైరల్ ఫీవర్స్ ఇది ఎక్కువ ఉండేది, దోమలు ఈ ఏరియాలో కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని దోమలలో వచ్చే జ్వరాలు కొన్ని వైరల్ అది వాళ్ళు ఇంతకుముందు ఏరియాలో ఉండకపోవచ్చు, దానికి వల్ల ఉండేవే తప్పితే స్పెసిఫిక్ గా మైగ్రేషన్ వాళ్ళకంటే ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఫుడ్ చేంజెస్ వల్ల వచ్చే ఇబ్బందులే ఎక్కువ ఉంటాయండి. అలా ఫస్ట్ ఎయిడ్ అన్నది అదే చెప్తున్నా కదా, మినిమల్ వాళ్ళకి ఏమైనా కాగానే ఏదో అక్కడదక్కడ లోకల్ కాకుండా ఒక మెడికల్ అడ్వైస్ తీసుకొని ఫాలో అవ్వటం
1: మంచిది,
0: బెటర్.
1: సాధారణంగా మన ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటే జనరల్ కిట్ లో ఏమేమి ఉంటే మంచిది అంటారు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి? సరే ఇంట్లో కాకపోయినా జనరల్ గా ఎవరన్నా
0: చెప్తాను కదా సార్, ఇప్పుడు సపోజ్ మీరు కిట్ అంటే ఒక దెబ్బ తగిలింది, దెబ్బ తగిలితే క్లీన్ చేసేటందుకు మామూలు కొంచెం స్టెర క్లీన్ వాటర్ తో చేయొచ్చు, చేసినాక కట్ తగ్గుంటే ఒక గాజ్ పీస్ అట్లాంటిది. అండ్ మెయిన్ గా ఏంటంటే స్టెరిలిటీ అంటే క్లీన్లీనెస్ మెయింటైన్ చేసే వెరీ ఇంపార్టెంట్ సార్ అది. అండ్ బ్లడ్ పోకుండా కట్టడానికి ఏమైనా ఉంటే నయం అంతే. అంటే నా ఉన్న దీంట్లో నేను చూసిన అంతకంటే మేజర్ గానైతే ఇంట్లోనే ఉండాల్సిన అవసరం పడకపోవచ్చు.
1: అంటే
0: పేషెంట్ సపోజ్ మూవ్ కాకుండా ఇప్పుడు చెయ్యి కదలలేకపోతుండు, దాన్ని అట్లే పెట్టే పరికరం ఏదో ఒకటి. అంటే హాస్పిటల్ పోయే వరకు దాని కరెక్ట్ పొజిషన్ పడుకున్నప్పుడు ఎట్లుంటుందో అంతే మూవ్ చేయగలిగేది అట్లా. సో కొంతవరకు గాజ్ స్టెరైల్ ఇప్పుడు మనకు బయట కూడా దొరుకుతున్నాయి, ఆల్రెడీ క్లీన్ అయ్యి స్టెరైల్ అయి ప్యాక్ అయింది, కొంత ఉంటే ఇట్లాంటివి జరిగినప్పుడు బ్లీడింగ్ అవుతున్నప్పుడు కట్టడానికి ఉపయోగపడుతుంది కాటన్ దాని మీద పెట్టి అది.
1: ఇప్పుడు ఈ పాఠశాల స్థాయి నుంచి ఈ ప్రథమ చికిత్స గురించి ఒక జనరల్ ఒక శిక్షణ ఇవ్వడం మంచిదంటారా?
0: మంచిదే అండి. అప్పుడు ఏమైందంటే కొంత మనకు ఈ ఎమర్జెన్సీస్ ఏమైతే ఏమవుద్ది అంటే ఫస్ట్ పేషెంట్ కి ఆదర బాదర కాడు, ఏమైనా చూడ పేషెంట్ కాదు. ఇప్పుడు మనం వెళ్తుంటాం మనకి నాలెడ్జ్ లేదు, ఆయనకి ఏదో ఎఫెక్ట్ అయింది చెయ్యాలన్న తపన అందరికి ఉంటది. సో అందులో ఏదో ఒకటి చేస్తుంటాం, మంచిదే ఏం చేయడం వల్ల కంటే అది చేయడం వల్ల కానీ వాళ్ళకే గనక ఎట్లా చేయాలి అన్నది తెలిస్తే సేఫ్టీ, ఇద్దరి పరంగా సేఫ్టీ బాగుంటది. అయితే మీరు అన్న ట్రైనింగ్ లా ఇందులో కాదు, కానీ ఒక విషయం ఇప్పుడు ఎక్కడో నేను కూడా చదివిందే సార్, అప్పుడు అహ్మదాబాద్

0: ఒక ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగింది.
1: అవును.
0: జరిగినప్పుడు అయితే మనం కొంత వార్ ప్రిపరేషన్ల భాగంగా అక్కడ ఆ ఏరియాలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్లు కానీ వీళ్ళందరికీ కొంత శిక్షణ అయి ఉన్నారు వాళ్ళు. ఎమర్జెన్సీ టైంలో ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది కొంత శిక్షణ జరిగిందట అక్కడ. అయితే ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగిందన్నది జరిగిన లెస్ దెన్ 1 సెకండ్లో ఒక అంబులెన్స్ డ్రైవర్ అలర్ట్ చేయగలిగిందంట. చేసి అన్ని చాలా అంబులెన్స్లు అక్కడికి వచ్చినాయి. సో ఇది ఆ ప్రిపరేషన్ ఉండటం వల్ల నేను చేయగలిగినా అని ఆ డ్రైవర్ ఒక దగ్గర చెప్పి, నాకు పేరు గుర్తులేదు కానీ, అంటే హౌ గుడ్ ఏ ప్రిపేర్డ్నెస్ ఇస్, అంటే ఒక ఏదైనా విపత్తు జరిగినా జరగకున్నా జరిగితే మనం ఎట్లా చెయ్యొచ్చు అన్నది ట్రైనింగ్ అయి ఉంటే గనక చాలా బాగుంటుందని నాకు అనిపించింది అది చూసినాక.
1: అయితే ఇప్పుడు సాధారణంగా మీరు మరి కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు ప్రథమ చికిత్స గురించి, ఇంకా ఏమన్నా అత్యవసర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందా, దానికి ప్రథమ చికిత్స చేసుకున్నా?
0: అయితే సార్ ఇప్పుడు ఈ వర్షాకాలం స్నేక్ బైట్ అంటే పాము కాటులు వస్తారు పేషెంట్స్, పేళ్ల కాటు కానీ పాము. అయితే మనకు పాము కాటు అనగానే ఏంటంటే భయం ఎక్కువ. సో భయం ఎక్కువ, అంత భయపడి ఇదైన వాళ్ళు కూడా ఉంటారు. సో అది జరిగినప్పుడు కూడా, ఎందుకంటే విలేజెస్ లో ఇది మోర్ ఎక్కువ అవసరమేమో అని నాకు అనిపిస్తుంది, టీకోత కొయ్యడానికి పోయినప్పుడు గానీ. అది అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఏ పార్ట్ అయితే ఎఫెక్ట్ అయిందో దాన్ని నోట్తోని పీలవటం ఇట్లాంటివి చెయ్యొద్దు సార్. ఒక ఫ్రాక్చర్ అయిన కాలో చెయ్యో ఎట్లయితే కదలకుండా ఉంచుతామో దాన్ని అట్లే కదలకుండా ఉంచి కట్టగలిగినట్టు చేసి, ఏదో పెద్ద హాస్పిటల్ చిన్న హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ముందు వెళ్ళిపోవాలి. యూజువల్లీ గవర్నమెంట్ ఎంత చిన్న సెటప్ అయినా యాంటీ స్నేక్ వీనోమ్ ఉంటది. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పేషెంట్ ని అట్లా తీసుకోవడం, గట్టిగా చుట్టూ కట్టడం గానీ అట్లేం చెయ్యందే మంచిది. నియరెస్ట్ హాస్పిటల్ పోతే అప్పుడు వాళ్ళు చూస్తారు అదే దానికి బ్లడ్ క్లాట్ టెస్ట్ అని అవి ఉంటాయి, దాన్ని బట్టి ఆయనకు నర్వస్ సిస్టమ్ నరాలు ఎఫెక్ట్ అయిందా లేదంటే క్లాటింగ్ సిస్టమ్ బ్లడ్ ఎఫెక్ట్ అయిందా చూసి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. అంతే కాని గట్టిగా దాని చుట్టూ కట్టడం వల్ల అండ్ పండ్లతో గుంజడం వల్ల ఎదురుంగున్న ప్రమాదమే, ఈయనకు వచ్చిన వీళ్ళకైనా ఇబ్బంది కూడా లేదు. సో ఆ విషయం నేను ఛాన్సర్ల చూసి అనుకుంటుంటాను, ఇది విలేజ్ లెవెల్ ముందు అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళకు వాళ్ళకు బాగా కావాలి. ఇంకోటి అన్ని పాము కాటలు కూడా అంత డేంజర్ కాదు, కానీ ఏ పాము కాటు కోసమైనా మీది మీరు డిసైడ్ అయిన దానికంటే హాస్పిటల్ పోయి చూపించుకుంటేనే మంచిది ఒకరోజు. అది నా సలహా.
1: అట్లానే ఇప్పుడు తేలు కూడా అంతే విషయం ఉంటుందండి, దానికి వేరే
0: తేలు కాటలు కూడా ఉండే విషయం. అంటే పాము కాటు అన్నది కొంతవరకు పాము కాటుతో ఏమైంది, రక్త బ్లీడింగ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవడం, నరాలు ఎఫెక్ట్ అవడం జరుగుతుంది. అట్లే ఎక్కడైతే పాము కాటేసిందో ఆ ఏరియాలో సెల్యులైటిస్ అన్నది డెవలప్ అయింది, అంటే చీము చేరి వాపు రావటం. ఇది తేలుకాటుకి ఏంటంటే నొప్పి బాగుంటది, అన్నికి తేళ్లు అంత పాయిజనింగ్ ఉండవు, నల్లవి ఉంటాయి ఎర్రవి ఉంటాయి. సో కొన్ని తేలుతోటి హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ కనుక కరెక్ట్ టైంలో వస్తే హాస్పిటల్స్ లో ఆ తేలుకు సంబంధించిన టాబ్లెట్స్ అవి పెట్టడం వల్ల ఇంప్రూవ్ అవుతారు. సో మీరు వచ్చి చూపించుకోవడమే మంచిది. అంటే ఒకటి దేనికి భయపడొద్దు సార్, ఫస్ట్ భయం పడొద్దు, కానీ వచ్చి ట్రీట్మెంట్ టైం కి ఒక మెడికల్ అడ్వైస్ చేయించుకుంటే బెటర్.
1: ఏదేమైనప్పటికీ మనకు తెలిసి ఉంటే ప్రథమ చికిత్స చేయటం కొంచెం చేసుకుని ఎమ్మటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకోవడం అనేది
0: ప్రథమ చికిత్స అన్నది కూడా అంతే సార్, హాస్పిటల్ కు వచ్చే వరకు
1: ఏదన్నా మన చేతిలో
0: అవగాహన ఉండి చేయగలిగితే చాలా మంచిది. అవగాహన లేకుండా చేసింది ఏదైనా కూడా సహాయం పేషెంట్ కి, అతనికి సహాయం అవుతుంది, అది తెలిసి ఉన్నట్టయితే ఇంకా మంచిగా ఉంటది అన్నది.
1: దీన్ని బట్టి అంటే అందరూ కొంచెం ప్రథమ చికిత్స గురించి కూడా అవగాహన పెంచుకుంటే మంచిది, జనరల్
0: మంచిది.
1: దీనికి సంబంధించి కొంచెం వాళ్ళు తెలుసుకుని ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్
0: వాళ్ళు దాని గురించి వాళ్ళు ఇప్పుడు నాలెడ్జ్ ఉండి చేస్తే వచ్చే ఎఫెక్ట్ వేరుంటది.
1: లేకుండా
0: చేస్తే కూడా చేయగలిగింది వాళ్ళు చేయగలిగింది చేస్తారు, కానీ వాళ్ళకి కనుక ముందే ఆ నాలెడ్జ్ ఉంటే బెటర్ ఏది చేయాలో అదే చేస్తారు అన్నది.
1: సరే, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మరి ఏదైనా ఒక ప్రాణాన్ని కాపాడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో బ్రీఫ్ గా చెప్పండి.
0: ఇప్పుడు సపోజ్ ఒక యాక్సిడెంట్ జరిగిందండి, యాక్సిడెంట్ జరిగినట్టయితే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే పేషెంట్ మనం ఆయన
1: సృహలో
0: ఉన్నాడా లేడా, అది ఎట్లా ఒకసారి ట్యాప్ చేసి షోల్డర్స్ మీద ఎక్కడన్నా ఒకసారి చేసి బాబు ఉన్నారా, వాళ్ళ ఇచ్చిన రెస్పాండ్ బట్టి కాలు కానీ చేయని కదలగలుగుతున్నాడు కదలలేకపోతున్నాడు. కదలలేనట్టయితే అది నార్మల్ ఏ పొజిషన్ లా ఉంటది అట్లా పెట్టి, లేదు పెట్టలేని పరిస్థితి ఉన్నట్టయితే అది ఎట్లుందో అట్లా దాన్ని ఫర్దర్ కదలకుండా స్టెబిలైజ్ చేసి, సపోజ్ ఏమైనా బ్లీడింగ్ అవుతుంది మీరు అంటే ఒకవేళ దగ్గరలో మీరు నీట్గా ఏమైనా చేయగలరు.

0: ఆ బ్లీడింగ్ ఆపేటందుకు ప్రయత్నం చేసి అట్లా నియరెస్ట్ ఉన్న హాస్పిటల్ షిఫ్ట్ చేయటము, లేదు మీరు అన్నట్టు సడన్ గా పడిపోయిండు పేషెంట్ అసలు తెలియలే లేడు మనకేం రెస్పాండ్ అయితే లేడు అనుకుంటే సిపిఆర్ స్టార్ట్ చేయొచ్చు ఆయనకి.
1: ఉన్నది
0: సిపిఆర్ స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే హార్ట్ అయి ఉంటే కనుక హాస్పిటల్ పోయే వరకు అట్లీస్ట్ మనం బ్రెయిన్ సర్క్యులేషన్ ని అట్లే ఉంచగలుగుతాం కదా. సో అది హెల్ప్ వచ్చే వరకు కూడా చేసి చేసుకుంటే మంచిది అట్లా సరే అంటే. వీళ్ళ చెప్పినది ఇంకోటి ఏంటంటే సీజర్స్ మీరు అంటే ఫిడ్స్ లా పేషెంట్ ని ఒకవేళ ఒక వైపు పడుకోబెట్టడం, మోకాలు దగ్గరకు అనుకోవటం
1: బాగుందండి. చాలా మంచి విషయాలు మా శ్రోతలతో ఈరోజు మీరు పంచుకున్నారు. మరి ఏదైనా ప్రథమ చికిత్సపై ఈ అవగాహన అనేది పెంచుకోవడం ద్వారా కూడా మనం అత్యవసర సమయంలో ఒక ప్రాణాన్ని కూడా కాపాడే అవకాశం ఉంటుంది.
0: తప్పకుండా,
1: అందుకే మరి ప్రథమ చికిత్సను ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే మంచిది. ఈ అవసరమైన సమయంలో మనం అది కూడా ఏంటంటే బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సి ఉంటుంది.
0: అవగాహన అయితే తపకుండా ఉండాలి అన్నది
1: అభిప్రాయం. మరి ఈ ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవ సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సపై అవగాహన పెంచుకుని మరి ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. నమస్కారం అండి.
0: నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈ నెల 12వ తేదీన ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్స ఒక అవగాహన ఈ అంశంపై ఎంజీఎం ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుశాంత్ వేముగంటి గారితో పరిచయ కార్యక్రమం ఇంతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. మరి కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
6: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
7: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
8: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
9: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
10: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
11: చిక్కుకుంది.
12: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది.
13: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఉదయ తరంగిణి కార్యక్రమంలో కొన్ని పాటలు విందాం. శతమానం భవతి చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు పడిన రామజోగేశ్వరి గీతం. సంగీతం మిక్కీ జే మేయర్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: కార్యక్రమంలో జనతా గ్యారేజ్ ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన రామజోగ శాస్త్రగీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: నీ స్నేహం చిత్రం కోసం ఉషా పడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్ పి పట్నాయక్.

ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో పోలేపాక తిరుపతి బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో పోలేపాక తిరుపతి బృందం ఆల్పించిన జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: పోలేపాక తిరుపతి బృందం ఆలపించిన మరికొన్ని జానపద గీతాలు విందాం.
2: కమ్మనైనా అమ్మ పాట ఇంటే ఎంత మధురమో, మనసుకు

మీరింత వరకు జానపద సంగీత కార్యక్రమంలో పోలేపాక తిరుపతి బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

మీరింతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినండి గబ్బర్ సింగ్. ఈ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ మరియు గోపికా పూర్ణిమ పడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సింధూరపు చిత్రం కోసం మనో పాడిన పాట. పాట రాసింది రాజశ్రీ, సంగీతం సమకూర్చింది మనోజ్ జైన్.

చిత్రసీమల తర్వాత పాట మిర్చి చిత్రముండి దేవిశ్రీ ప్రసాద్ మరియు గీతమాధురి పాడిన రామజోగేశ శాస్త్రీ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శుభాకాంక్షల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రేడుకా పడిన సిరునెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్ మరియు కోటి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: చిత్రసీమలో తర్వాత పాట అల్లుడు సీను చిత్రం కోసం కార్తీక్ మరియు హరిని పడిన పాట. పాట రాసింది భాస్కర్ భట్ల, సంగీతం సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

0: మరో పాట వినే ముందు కొన్ని వాణిజ్య ప్రశ్నలు విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల కామరా బుర్రద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: చిత్రసీమల తర్వాత పాట సుందరకాండ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరు గీతం, సంగీతం MM కీరవాణి.

0: చిత్రసీమలో మీరు విన్న పాట ఎగిరే పరోమ చిత్రం కోసం చిత్రపడిన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చిత్రసీమలో మరో పాట విందాం. స్టైల్ చిత్రం నుండి పాట పాడుతుంది కార్తీక్, మహాలక్ష్మి. పాట రాసింది చిన్ని చరణ్, సంగీతం సమకూర్చింది మణి శర్మ.

సనాఫ్ సత్యమూర్తి. ఈ చిత్రం కోసం సూరజ్ సంతోష్ పడిన పాట రాసింది, సంగీతం సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: చిత్రసీమల తర్వాత పాట సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి, స్వరం సమకూర్చింది కేవీ మహాదేవన్.

0: చిత్రసీమలో మీరు విన్న పాట భైరవ దీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం అందించింది మాధవపెద్ది సురేష్. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: కార్యక్రమంలో ఈశ్వర్ చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: చిత్రసీమలో చివరిగా విందాం. తొలి ముద్దు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, S. జానికి పడిన వేటూరు గీతం, స్వరాలు సమకూర్చింది ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ దశమ మల్లిక విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 1893 సెప్టెంబర్ 11న షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద అందించిన సందేశం భారతీయ నాగరికత, విశిష్ట సంస్కృతి గురించి ప్రపంచానికి చాటి చెప్పిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈరోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న 59,000 కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, కాంట్రాక్టు సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలిపారు. దీనికోసం రాష్ట ప్రభుత్వం 16 బ్యాంకులతో ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, డిజిటల్ అగ్రికల్చర్, సాంకేతిక ఆవిష్కరణ

అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విద్య పరిశోధనను అభివృద్ది చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మొదటి ర్యాంకుకు తీసుకురావడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుకు శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని ట్రెజరీకి బదులుగా సమీపంలోని జాతీయ బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చు. ఈ నెల 17న నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:03:52 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 0402324 0852 నంబర్ కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి.

ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం ప్లే చేసుకుంటున్నాం 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోని మంచి మంచి పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని 0402324 నంబర్ కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట ఎరుముడి చిత్రం కోసం పాటను కోరుతున్న శ్రోతలు వెంకటేష్ నందిపేట నుండి, అలాగే బుధన్ పచంపల్లి గాంధీనగర్ నుండి, యలగంధుల పద్మశాలి సిద్ధులు, శారదా పూజ, మనోజ్ రాజయ్య, అమ్మవాయి ఎలంకి గ్రామం నుండి, జోగు ప్రవీణ్, సంధ్య అక్షయగుణ, మేడ్చల్లి కీసర మండలం నుండి, రామలింగేశ్వర కాలనీ నుండి, మానసా మాధురి, మహాలక్ష్మి మాధవి, అలాగే బాబూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని

భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, రామజోగే శాస్త్రి సాహిత్యానికి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండారావిరాల గ్రామం నుండి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్, అబేద ఆయేషా, బుధన్ పోషంపల్లి, మాధవరెడ్డి చౌరస్తా నుండి బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి అమ్మ, నాగమణి.

0: వింటుంటేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 10:17:44. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో శ్రోతలు 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోని పాటలనైతే ప్లే చేసుకుంటున్నాం. ఇప్పుడు వినబోతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ నందిపేట నుండి వెన్నెల నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ చోడవరపు నాగేశ్వరరావు, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతానగర్, హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.
1: ఉంటుంది కదా,
2: ఉండిపోదాం.
1: ఎలా, టైం అయిపోతుంది కదా,
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికి వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవీణ, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి మోటి సంతోష, కృష్ణ, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ కోరుతున్న పాట. పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట బాలాజీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అమరం చిత్రం కోసం రమ్యా బెహ్రా అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని వైష్ణవి, నితిన్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ వంశీ, ఉమారాణి, రాజు, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర నుండి కోరుతున్నారు. నార్కట్పల్లి మండలం నమోని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై.
1: మీట్ ద స్టార్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఊరి పేరు భైరవకొన్న చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు యాదాద్రి భువనగిరి వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఈదునూరి లక్ష్మయ్య, జంగమావి నిహారిక, వినోద్ కుమార్, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా కే గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో ప్లక్ లో సమయం 10:40:12. ఇప్పుడు వినబోతున్న పాట మనశంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం భీమ్ సెసిరోలియో మధుప్రియ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి భీమ్ సెసిరోలియో సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా నుండి నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, నిత్యాంజలి, మధుప్రియ, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి అరుణ, రాజేందర్, నిహారిక, లక్ష్మి, మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట లవ్ స్టోరీ చిత్రం కోసం మంగ్లీ పాడిన పాట. సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి పవన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, జాబా భూమేశ్వర్, సురేందర్ రవిదాస్, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి, వరంగల్ కాశీబుగ్గా నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ కోరుతున్నారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాబా భూమేశ్వర్, భూలక్ష్మి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

అందరూ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:49:46. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోనే మంచి మంచి పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటలను పంపించడానికి 0402-324-0852 నంబర్ కి మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట పుష్ప చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు షేక్ అబ్దుల్ అలీ నెగారు, పర్విన్ ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత వారి కుటుంబ సభ్యులు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆదని మండలం నుండి రాజశేఖర్ రెడ్డి మెసేజ్ చేశారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట సీతారామం చిత్రం కోసం ఎస్పీ చరణ్ పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు సాయి కృష్ణ, రవలి, నాగ, నిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్ ములుకులపల్లె నుండి కోరుతున్నారు. అలాగే రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతి, లావణ్య, దుర్గ, పిర్జాతిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, చింటూ, చిట్టి, ఉమాదేవి, రత్న, గజవేల్ నుండి శర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, అలాగే వివిధ భారతి వింటున్న మా శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ 18వ శిఖర అగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, భారత్, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, యుఏఈలతో పాటు 11 అభివృద్ది చెందుతున్న దేశాలు, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల అధినేతలు పాల్గొంటారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాల నుంచి 1000 మందికి పైగా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, వాణిజ్య మంత్రులు, ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈరోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలనే శాసనసభను నిర్వహిస్తున్నామని నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 97 దీనిపై తక్షణమే సమగ్ర చర్చ చేపట్టాలని కోరుతూ మండలిలో బీఆర్ఎస్ నిరుద్యోగ భృతి పంపిణీపై చర్చించాలని శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానాలు సమర్పించాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈతురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారస్వత విశ్వవిద్యాలయం ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ సబ్జెక్టులలో పీహెచ్డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్

హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03 గుర్తుకొస్తున్నాయి.
1: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. చూసిన ప్రతిసారి నవ్వులు పూయించే సినిమా. కామెడీతో పాటు స్నేహం, ప్రేమ, బాంధవ్యాల గురించి హృద్యంగా తెరకెక్కిన ఆ చిత్రం తెలుగు సినీ చరిత్రలోని ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

తటహితతో తటహితటహితాం తటహితటధిగణతాధ్రిం ఝన్నత్తధిమ్మితై ఝన్నత్తఝణుతాం ఝణుత్తధిమ్మితాం ధిమ్మితకిటతాం ధణతధిమితాం ధణతఝణుతై ఝణుతధిమితై ధిమ్మితకిటతాం ఝణుతధిమితా తై ఝణుతధిమితా తధిం ధణతఝణుతా

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ప్రేక్షకుల మధ్యలో కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎన్నిసార్లు చూసినా విసుగనిపించవు, సరికదా? చూసిన ప్రతిసారి ఒక కొత్త అనుభూతిని పంచుతూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి నువ్వు నాకు నచ్చావు. ఛానళ్లు మారుస్తూ ఈ సినిమా కనపడితే చాలు ఆగిపోయి అయిపోయే వరకు టీవీ ముందు కూర్చుని కదలని వారు ఇప్పటికీ ఉన్నారు. ఈ సినిమా విడుదలయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా అది ఒక విశేషమని చెప్పుకోవాలి. మరి ఈ సినిమా విశేషాలు చెప్పుకుందాం ఈ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. సెప్టెంబర్ 6, 2001లో విడుదలైన నువ్వు నాకు నచ్చావు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. వెంకటేష్ కామెడీ టైమింగ్, మొదటి సినిమా అయినా కూడా ఆర్తి అగర్వాల్ పరిణితితో కూడిన అభినయం, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, ఎంఎస్ నారాయణ, సునీల్ లా సీన్స్ విపరీతంగా నవ్వులు పంచాయి. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూలు కట్టారు. త్రివిక్రమ్ కామెడీ పంచులకు జనాలు ఫిదా అయిపోయారు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా కీ గౌరవ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రాల నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:26. ఎప్పుడైనా విజయాన్ని మించిన కిక్ ఉండదు, అందులోనూ సినిమా ఇండస్ట్రీలో. అప్పటి వరకు ఎంత ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడేవారు ఒక్క సినిమాతో మొత్తం ఇండస్ట్రీ మీద బలమైన ముద్ర వేశారు. అలాంటి ముద్రే త్రివిక్రమ్ శ్రీనివాస్. చిటపటి చినుకల్లా మొదలైన ఈ మాటల మాంత్రికుడి ప్రయాణం టాలీవుడ్ లో చెరగని మాటల సునామీలా మారిపోయింది. ఆయన రాసిన మాటల మణిహారం నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వెంకటేష్ నటనకి ఎంతలా కనెక్ట్ అయిపోయారో త్రివిక్రమ్ మాటల మాయకి అంతలా కనెక్ట్ అయిపోయారు.

ఇక నువ్వు నాకు నచ్చో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన అంశం కామెడీ. దేవుడా ఓ మంచి దేవుడా అంటూ వెంకటేష్ అన్నం తినేటప్పుడు చేసిన ప్రేయర్, అమ్మ కవితతో నవ్వించిన ప్రకాష్ రాజ్, గంటకోసారి పాట పాడాలంటూ పార్కులో ఇబ్బంది పడే బ్రహ్మానందం, పగలబడి నవ్వారు ప్రేక్షకులు, బంతి సునీల్ డైలాగులు సహజంగానే నవ్వులు పూయించాయి. ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలుంటాయి, ప్రేమించడానికి కారణాలు చెప్పలేం అంటూ త్రివిక్రమ్ రాసిన సంభాషణలు మనసుకి హత్తుకున్నాయి. ఇక చంద్రమోహన్ ప్రకాష్ రాజుల స్నేహాన్ని చూస్తే నిజ జీవితంలో కూడా వీరిద్దరు ప్రాణ స్నేహితులేమో అన్నంత సహజంగా నటించిన తీరు అద్భుతం అనిపించింది ప్రేక్షకులకి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:37. నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు చెప్పుకుంటున్నాం కదా. ఈ సినిమాలో నటీనటులు ఎంత బాగా నటించారో, సాంకేతిక బృందం కూడా అంతకు మించి కష్టపడింది. దర్శకుడు కె విజయభాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ రచన, సినిమాను మరో స్థాయిలో నిలబెడితే కోటి అందించిన సంగీతం, సిరివెన్నెల భువనచంద్రల సాహిత్యం ఎవర్గ్రీన్ హిట్ గా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్ర.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇక నువ్వు నాకు నచ్చే సినిమాకి ముందుగా కథానాయికగా త్రిష గజాలా పేర్లు అనుకున్నారు. అయితే అప్పటికి ఒక హిందీ సినిమా చేసిన ఆర్తిని తీసుకున్నారు. కథానాయిక తండ్రి పాత్రకు నాజరైతే బాగుంటుందని దర్శకుడు విజయభాస్కర్ అన్నారు. కానీ స్రవంతి రవికిషోర్ మాత్రం ప్రకాష్ రాజ్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు, ఆయన్నే తీసుకున్నారు. ఇక ముందుగా రాసుకున్న కథ ప్రకారం వాటర్ వరల్డ్ లో బ్రహ్మానందం పాత్ర లేనేలేదు. అయితే వెంకటేష్ అన్నారట, కామెడీ లేకుండా సినిమా ఏం బాగుంటుంది, ఎంత డైలాగులు వేసినా బ్రహ్మానందం గారు ఉంటేనే బాగుంటుంది అని. సో ఆయన సూచనల మేరకు నవ్వుల వర్షం కురిపించే సీన్స్ ని యాడ్ చేశారు. సీన్స్ ఈ సీన్స్ కి మిస్టర్ బీన్ ని స్ఫూర్తిగా తీసుకున్నారని చెప్తున్నారు.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: గుర్తుకొస్తున్నాయి
6: నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి. ఇక నువ్వు నాకు నచ్చావు సినిమా ప్రివ్యూ చూసి కొంతమంది 3 గంటల అంతసేపు ఎవరు చూస్తారు, కొన్ని సీన్స్ కట్ చేయండి అని గోల పెట్టారు. 2.5 గంటలకు తగ్గించమన్నారు. కానీ స్రవంతి రవికిషోర్ మాత్రం కథపైన ఉన్న నమ్మకంతో ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. సినిమా బాగుంటే 3 గంటలున్నా కూడా ప్రేక్షకులు హాయిగా చూస్తారనడానికి నువ్వు నాకు నచ్చావు ఒక నిదర్శనం. ఒక సినిమా కథ ముందుగా దర్శక నిర్మాతలకు నచ్చాలి, ఆ తర్వాత హీరోకి నచ్చాలి, అలా తీసిన సినిమా ప్రేక్షకులకి నచ్చాలి. నచ్చింది, అదే నువ్వు నాకు నచ్చావు. అందుకే 25 ఏళ్లుగా మనందరి చేత నువ్వు నాకు నచ్చావు అనిపించుకుంటుంది ఈ కలర్ఫుల్ క్లాసిక్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 చైతన్య స్ఫూర్తికి స్వాగతం. ఆయన యునైటెడ్ కింగ్డమ్ మెచ్చిన పిల్లల హార్ట్ సర్జన్, బ్రిటిష్ ఫౌండేషన్ ఏటా అందించే ప్రతిష్టాత్మక హెల్త్ కేర్ హీరో అవార్డును అందుకున్నారు. యూకేలో స్థిరపడినా కూడా మాతృభూమి పట్ల ఎంతో మమకారం. తెలుగుగడ్డ మీద గుండె సమస్యలతో పోరాడుతున్న పసిబిడ్డలను ఆదుకోవాలనే అంతులేని ఆరాటం. ఆ సేవా సంకల్పంతోనే ఏటా భారతదేశంలో కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:15. ఇక డాక్టర్ రమణ తన్నపనేని, చిల్డ్రన్స్ హార్ట్ సర్జన్. అయిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రమణ ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నడుమ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. జగిత్యాల జిల్లా సంకనపల్లి ఆయన ఊరు. డాక్టర్ రమణ తండ్రి డాక్టర్ల గురించి గొప్పగా చెప్తూ ఉండేవారు ఇంట్లో ఎప్పుడు. అది వింటూ పెరిగిన రమణ MBBS చదువు లక్ష్యంగా కష్టపడి చదివి సాధించారు. అయితే చిన్నతనంలో వాళ్ల ఊర్లో పిల్లలకు గుండె సమస్యలు వస్తే మద్రాసు వరకు వెళ్లాల్సి వచ్చేది. ఆర్థిక స్తోమత లేని కుటుంబాల్లో పిల్లలు ఎంతో మంది చనిపోయారు. అది చూసిన డాక్టర్ రమణ డాక్టర్ చదువు నేర్చుకుని హృద్రోగ చికిత్సలో స్పెషలైజేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక లండన్లో అయితే ఇంకా నాణ్యమైన విద్య అందుతుందని సీనియర్లు చెప్పారు. దాంతో అప్పు చేసి మరీ లండన్ వెళ్లారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు అన్నింటినీ ఎదుర్కొన్నారు. చివరికి ప్రవేశ పరీక్ష రాసి స్పెషలైజేషన్లో సీటు సంపాదించుకున్నారు. ఇంకా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. డాక్టర్ రమణ కన్నపనేని గురించి చెప్పుకుంటున్నాం కదా. మొదట ఆర్థోపెడిక్ విభాగంలో చేరిన రమణ ఆ తర్వాత పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇక నిపుణుడైన వైద్యుడిగా వందలాది మంది చిన్నారుల గుండె ఆగిపోకుండా తన చేతులను అడ్డుపెట్టారు. ఆ ప్రతిభకు అంకిత భావానికి గుర్తింపుగా అనేక పురస్కారాలు కూడా అందుకున్నారు ఆయన.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. డాక్టర్ రమణ తండపనేని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చిన్నపిల్లల గుండెలు కూడా పిల్లలంత సున్నితంగానే ఉంటాయి. వాటికి ఆపరేషన్ చేయడం అంత సులభం కాదు. 130 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఆ స్థాయి నైపుణ్యం కలిగిన నిపుణులు లేకపోవడం, చాలా తక్కువ మందే ఉండడం బాధాకరం. నా వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నాతో పాటు ఏటా 10 మంది వైద్య నిపుణులు ఇండియాకు తీసుకొచ్చి చిన్నారులకి ఉచితంగా శస్త్రచికిత్స చేస్తున్నాను అంటారు డాక్టర్ రమణ. అంతేకాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలు చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి చిన్న గుండెల్ని కాపాడడానికి కృషి చేస్తున్నారు డాక్టర్ రమణ. ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తున్నారు.

0: సమయం 12:30 వస్తుంది వార్తలు.
1: బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
2: India is also known as the pharmacy of the world. We see BRICS as an important market for these and other products that India seeks to take to the world as a trusted partner.
1: 1893 సెప్టెంబర్ 11 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యకురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా

0: కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్ ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకిత భావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు సహజ వనరులు మాత్రమే కాదని, మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు GFF ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్య దేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: In its membership, agenda, and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation, and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్ల

లో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ము జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటివరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు సూపర్ హిట్ సాంగ్స్. స్టూడియో క్లాక్ లో సమయం 12:50.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ను ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో తెలిపారు. రాష్టవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. శాసనమండలి సమాపేశాల్లో ఉద్యోగుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందని స్పష్టం చేశారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12.91 లక్షల మందికి ఈ ప్రయోజనం చేకూరుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ బీమా వర్తిస్తుందని వివరించారు. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేశామని, అందులో ఉద్యోగ సంఘాల నాయకులను ట్రస్టీలుగా నియమించినట్టు చెప్పారు. ప్రస్తుతం హెల్త్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్టంలో 100,000 నూతన ఉద్యోగాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సరికొత్త జీసీసీ విధానాన్ని తీసుకొచ్చిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలియజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. తద్వారా 7,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 10,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు అందించనున్నట్టు వెల్లడించారు. గత 2 ఏళ్లలో సులభతర వాణిజ్య విధానాలు, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ 75% గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
1: ఈరోజు ఏఐ కి సంబంధించిన ఎంత వచ్చినప్పటికీ మన దగ్గర ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఈరోజు ప్రధానమైన కంపెనీస్ సంబంధించి, Fortune 500 కంపెనీస్ సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా, అధ్యక్ష, మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే విధంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ హావ్ ప్రొవైడెడ్, వి బాట్ ఇన్ అధ్యక్ష 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఒక్క సంవత్సరంలో. దానివల్ల ఈ సంవత్సరంలో కూడా దాదాపు 65 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ తీసుకొచ్చాం.
0: నిజామాబాద్ ఐటీ హబ్ లో కాగ్నిజెంట్, క్యాబ్ జెమిని, విప్రో, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా తదితర ప్రముఖ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శాసనసభకు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట వ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్లు, టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శాసనసభలో

0: తెలియజేశారు. పారిశ్రామిక భాగస్వామ్యం లేకుండానే వాటిని నిర్మించడం వల్ల చాలా చోట్ల అవి నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి ఏడాదిలో 4.5 లక్షలు, రెండవ ఏడాది 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాల్లో 100,000 ఇళ్లు ఇచ్చామని, లాటరీ విధానంలో పూర్తి పారదర్శకతతో కేటాయింపులు జరుపుతున్నామని వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్టంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ నెరవేరుస్తోందని శాసన మండలిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్టంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమని కొనియాడారు. నిజామాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన 720 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా రాష్ట ప్రభుత్వము, పోలీసులు వ్యవహరించారని ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు ఫిర్యాదు చేశారు. మహిళా ప్రజా ప్రతినిధులపై జరిగిన దాడిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కమిషన్ ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడడానికి అటవీ అమరవీరులందించిన సేవలు, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తారు. తెలంగాణలో 1984 నుంచి వివిధ కేడర్లకు చెందిన 23 మంది అటవీ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల రక్షణ, అటవీ నేరాల నివారణలో అత్యుత్తమ సేవలందించిన వారికి తెలంగాణ రాష్ట వన సంరక్షణ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ను అందిస్తారు. అటవీ సంరక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.
1: కోయాలు, హండారెడ్డీస్లు, అలాగే పీవీటీస్లు సమన్వయంతో ఇక్కడ పనిచేసి కోసం ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా కాపాడాలి, అలాగే సంబంధించి డిఫరెంట్ ఏరియాస్ లో కూడా ఇప్పుడు అశ్వరాపురం, మనోగురు ఇలాంటివి సైడ్ లో కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలి. బోత్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎన్వైరన్మెంట్ కాపాడాలి, అలాగే రైట్స్ కూడా కాపాడాలి.
0: ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవుల సంరక్షణకు ప్రాణత్యాగం చేసిన అమర వీరులందరికీ ఆదర్శమని జిల్లా అటవీ శాఖ అధికారిని బాలమణి అన్నారు. అందరూ బాధ్యతగా అటవీ సంరక్షణలో పాల్పంచుకోవాలని ములుగు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎల్లయ్య అన్నారు.
2: అందరూ అటవీ సంరక్షణలో భాగంగా ఉంటూ అడవిని కాపాడుకుంటూ అందరూ ఆరోగ్యకరంగా ఉండవచ్చు. అటవి లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఎల్నినో మనము గమనిస్తున్నాము. ఈ సంవత్సరం వర్షాలు కూడా సరిపడలేదు. ఇది ఆర్థికంగా మరియు ఆహార పంటల మీద ఎంతో ప్రభావం చూపెట్టి మొత్తం ప్రపంచానికే, మొత్తం మానవాళికే ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అందరూ అటవీ సంరక్షణలో పాల్గొంటూ అటవీ అమరవీరులను స్మరించుకుంటూ అటవీ రక్షణలో పాల్పడాలని కోరుకుంటున్నాము.
0: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో సెక్షన్ 22A భూ బాధితులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కేసీఆర్ హయాంలో కరెంటు, నీటి సమస్యలు తీరి భూముల విలువలు భారీగా పెరిగాయని, కానీ నేడు రాష్టంలో ల్యాండ్ చోరీ నడుస్తోందని విమర్శించారు. ఈరోజు నుంచి 3 రోజుల పాటు రాష్టంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జనగామ జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యక్రమాల అమలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్, భారత్ పరిశోధన్ పోర్టల్ తదితర కార్యక్రమాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మరొక కార్యక్రమంలో హెచ్ఐవి నియంత్రణ నివారణ కార్యక్రమంలో జాతీయ లక్ష్యాలను పూర్తి చేసి జనగామకు సురక్షిత జిల్లా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పలు హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లలో ఆహార పరిరక్షణ అధికారుల తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని ఆహారాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. నల్గొండ జిల్లాలో వీబీజీరామ్జీ పథకం కింద చేపట్టే పనులు ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్దికి తోడ్పడేలా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. వీబీజీరామ్జీ పనులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, నిర్దేశించుకున్న సమగ్ర గ్రామ పంచాయతీ ప్రణాళికను గ్రామ సభలో చర్చించి గ్రామానికి అవసరం ఉన్న పనులను చేర్చుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షో టైం కి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో షో టైం లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే 0402324 0852 ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలతో. ఇక మరి ఈనాటి మొదటి ప్రశ్న, హిందీ సినిమా కోహినూర్ ని బేస్ చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా, హిందీ సినిమా కోహినూర్ ఈ కథని ఆధారంగా చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా, ఆన్సర్ తెలిస్తే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు షో టైం. మరి షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం ఎవ్వరూ చెప్పలేదు. హిందీ సినిమా కోహినూర్ ని బేస్ చేసుకుని, అంటే ఆ కథని ఆధారంగా చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా అని అడిగాను. ఆన్సర్ వచ్చి పిడుగు రాముడు. ఎన్టీ రామారావు గారు హీరోగా నటించారు, హీరోయిన్ గా రాజేశ్వరి నటించారు. ఈ సినిమా పేరు పిడుగు రాముడు అన్నమాట. హిందీలో దిలీప్ కుమార్ యాక్ట్ చేశారు. ఆ సినిమా కథనే బేస్ చేసుకుని విఠలాచార్య గారు తెలుగులో తీశారు. ఇది ఆన్సర్. మరి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. తర్వాత ప్రశ్నకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 1:33. మరి ఇక తర్వాత ప్రశ్న, శుభలేఖ సుధాకర్ ఒక సినిమాలో వీళ్ళిద్దరూ మా అన్నయ్యలు వీరబాహుడు గణోధరుడు అని పరిచయం చేస్తారు, ఆ సినిమా పేరేంటి? శుభలేఖ సుధాకర్ ఒక సినిమాలో వీరబాహుడు గణోధరుడు వీళ్ళిద్దరూ మా అన్నయ్యలు అని ఒక పరిచయం చేస్తాడు, ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

స్టూడియో క్లాక్ లో సమయం 1:38. మరి ఇప్పటి వరకు వచ్చిన సమాధానాలు మాత్రమే నేను చదువుతాను. ఇక మరి సమాధానం అహనా పెళ్ళంట సినిమా, నేను అడిగిన ఘనోదరుడు వీరబాహుడు అని చెప్పాను కదా, ఆ డైలాగ్ అహనా పెళ్ళంట సినిమాలో ఉంది. బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, మురహేది యశోద జానకీరాజు గారు వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లక్ష్మణ్ పోతుల రాంగ్ ఆన్సర్ అండి. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ, శ్రీపతి బాబు.

గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. కానుంచిగూడా ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, కరీంనగర్ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన, చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అనిల్ కుమార్, నందిపేట నుంచి వెంకటేష్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, పోలిపల్లి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మేటిపల్లి శ్రీకాంత్, శ్రీతేజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, పులిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉంబడ, పంతాడి శ్రీనివాసరావు గారు రాంగ్ ఆన్సర్ అండి, నరేష్ రోజా మూసాపేట నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నుంచి సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భూదాన్ పూజపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, తోట సంతోష్, పోతంగల్ నిజామాబాద్ నుంచి, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, హరి, సిరి, శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, ఆదిలాబాద్ నుంచి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, కనకారావు గారు పెడన నుంచి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి, కృష్ణ, హరి, హరికృష్ణనా, ఓకే కరెక్ట్ ఆన్సర్, శివకుమార్, పద్మ, రితీష, అన్విత బోడుపల్లి నుంచి, నెక్స్ట్ మహేష్, నైనిక, నర్సయ్య, మేడిశెట్టి, మల్కాజ్గిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, గజ్వేల్ నుంచి సైర్ల వెంకటేష్ సుగుణ, నెక్స్ట్ బుజ్జి హుడా కాలనీ నుంచి దోర్నాల బాలరాజు గారు, చోడవరపు సాయి మన్విత, గీతానగర్ నుంచి శ్రీరామ్ నరేందర్, వెంకట నర్సయ్య, ఆంజనేయులు బేగంపేట నుంచి, అప్పలరాజు పెడన్న నుంచి, పున్న వెంకటేశం, హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శివకుమార్ భువనగిరి నుంచి, సికింద్రాబాద్ నుంచి అశోక్, ఆదిప్ సంతోష్ కుమార్ ఫ్రమ్ బెల్లంపల్లి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకాంత్, గౌతమి, ధనుష్య, నెక్స్ట్ జ్యోతి, లక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా ఎవరున్నారు? మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారా? కరెక్ట్ ఆన్సర్ పంపించారండి వీరందరూ. అహనా పెళ్ళంట సినిమా అని. నెక్స్ట్ ఎస్ఎస్ అరవింద్ చారి గారు, జగదీష్ గారు, నెక్స్ట్ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు హైదరాబాద్ నుంచి. ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. నెక్స్ట్ శ్రీకాంత్ న్యూ బోయిన్పల్లి నుంచి, పానుగంటి రవి గారు, నెక్స్ట్ కేవీ శ్రీనివాసరావు, రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమయం 1:42. మరి ఇక తర్వాత ప్రశ్న, ఒక పాట వినిపిస్తాను, ఒక మ్యూజిక్, ఆ మ్యూజిక్ విని ఆ పాట ఏ సినిమాలో ఆన్సర్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు షో టైం. మరి స్టూడియో క్లాక్ లో 1:47 ఇక నేను అడిగిన మ్యూజిక్ వినిపించి ఏ పాట అని అడిగాను, ఏ సినిమాలో అని అడిగాను కదా. శివకుమార్ గారు భువనగిరి నుంచి, శివకుమార్ పద్మ రితీష అన్విత బోడుపల్లి నుంచి, ఆదిలాబాద్ నుంచి సంధ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆ పాట ఏంటి, ఏ సినిమాలోది, ఇప్పుడు వినండి. అంజలి సినిమా నుంచి ఈ పాట.

అందరికి నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 శక్తిశీల కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి రెస్క్యూ బృందాలు తమ ప్రాణాలని పణంగా పెడుతూ ఉంటాయి. ఇటీవల నేపాల్లో వరద ఎంత బీభత్సం సృష్టించింది అందరికి తెలుసు కదా. ఇలా ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సైన్యం అలుపు లేకుండా శ్రమిస్తోంది. వారిలో ఒకరైన మహిళాధికారి పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఇంతకే ఆవిడెవరు ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 2:25. ఇక నేపాల్ వరదల్లో వందల మందిని కాపాడిన ఆ మహిళాధికారి పేరు ప్రియ. నేపాల్లోనే తొలి మహిళా కెప్టెన్ గా పేరుగాంచారు. తన నేతృత్వంలోనే 6 రోజుల్లోనే 100కు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడంలో ఆమెకు ఆమే సాటి. నేపాల్ విలయంలో కూడా తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి ధీరగా మన్నలు అందుకుంటున్న ప్రియ అసలు ఈ రంగంలోకి ఎలా వచ్చారు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు శక్తిశీలి. ఇక నేపాల్ వరదల్లో వందల మందిని కాపాడిన మహిళాధికారి పేరు ప్రియ. ఆవిడ స్వస్థలం ఖాట్మండు. 5 అక్కాచెల్లెల్లో ఒకరు. డాక్టర్ చదవాలి అనుకున్న ఆమె అభిప్రాయం ఒక టైంలో మారింది. బీఎస్సీ చదివారు. విదేశాల్లో పై చదువులకు ప్రయత్నాలు చేస్తూనే ఎయిర్ హోస్టెస్ గా కూడా పనిచేశారు ప్రియ. ఒకరోజు ఫ్రెండ్స్ తో కలిసి జాయ్ రైడ్ కి వెళ్లారు. అదే ఆమె కెరీర్ ని మార్చేసింది. ఆ జర్నీతో హెలికాప్టర్ పైలట్ అవ్వాలన్న కోరిక ఆమెకు కలిగింది. వెంటనే 4 నెలల్లోనే పైలట్ శిక్షణ తీసుకోవడానికి ఫిలిప్పీన్స్ వెళ్లారు ప్రియ. 2017లో హెలికాప్టర్ కెప్టెన్ గా విధుల్లో చేరిన ఆమె నేపాల్లోని తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా ఘనత సాధించారు. ఇంతకీ అయితే ఆమె అక్కడితో సంతృప్తి చెందలేదు. ఏం చేశారు తెలుసుకుందాం. విండోనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నేపాల్లోని తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా ఘనత సాధించిన ప్రియ అక్కడితో సంతృప్తి చెందకుండా కేవలం పైలట్ గానే కాకుండా ఎత్తైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేయడంలో కూడా నైపుణ్యాలు సంపాదించాలి అనుకుని ఆ దిశగా కఠోర శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుంచి హిమాలయ పర్వతాల్లో సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి ఆ క్రమంలోనే ఎవరెస్ట్ను అధిరోహించే పర్వతారోహకుల్లో గాయపడిన వారిని సురక్షితంగా భూమికి చేరుస్తున్నారు. వందల మందిని కాపాడేందుకు ఎంతో శ్రమించారు ప్రియా.

0: జాగ్రత్తండి బాబు అమ్మ జాగ్రత్త.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిలయంలో సమయం 2:51. ఇక నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారి ప్రియా నేతృత్వంలో 6 రోజుల్లో సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కొన్ని వందల మందిని కాపాడారు. బురద ఉన్న ప్రాంతాల్లో చేపలను పూర్తిగా నేలపై దించకుండానే నెట్స్ సహాయంతో బాధితుల్ని పైకి లాగి హెలికాప్టర్లోకి చేర్చుతున్నాం. ఇది నిజంగా సవాలనే చెప్పాలి. అయితే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల్ని కాపాడేందుకే కదా మేమున్నది, అందుకే కదా శిక్షణ పొందాం అంటూ గర్వంగా చెప్తారు ప్రియ. ఇలా ప్రియ చూపిస్తున్న తెగవకి ఆ దేశమే కాదు ప్రపంచమంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबा। हेलो सहेली।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా ఛాంపియన్ చిత్రం కోసం మిరియాల రామ్ పాడిన పాట, గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీజే మేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రచ్చ చిత్రం కోసం టిప్పు గీతామాధురి పడిన పాట, గీత రచన చిన్ని చరణ్, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తర్వాత పాట హ్యాపీ చిత్రం కోసం ఎస్పీ చరణ్ పడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మున్నా చిత్రం కోసం సాధనా సర్గం నరేష్ అయ్యర్ పాడిన పాట, గీత రచన కందికొండ, సంగీతం హరీష్ జయరాజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట విమానం చిత్రం కోసం మంగ్లీ పాడిన పాట, గీత రచన సంగీతం చరణ్ అర్జున్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వారసుడు చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పడిన పాట, గీత రచన రామజుగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది, పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్

0: ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
1: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
2: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట మస్కా చిత్రం కోసం జుబిన్ గార్ కౌసల్య పాడిన పాట. గీత రచన కందికొండ, సంగీతం చక్రి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: దళపతి చిత్రం కోసం చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 వివరాలు వెల్లడించారు. రాష్టంలో విద్యుత్ డిమాండ్ 19,543 మెగావాట్లకు చేరిందని, పీఎం కుసుమ్ పథకం కింద రైతులకు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందించనున్నట్టు తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో బీసీ కులగణనపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ బీసీల జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా తెలిస్తేనే వారికి అవసరమైన నిధులు, సంక్షేమ పథకాలు నిర్ణయించగలమని పేర్కొన్నారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా లెక్కించడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు.
1: వాళ్ళు ఉన్నతమైన స్థితికి రావాలని ఇలా గురుకులాల ద్వారా వాళ్ళకి అనేకమైనటువంటి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఇలా మేము అట్లనే వాళ్ళ అదే జీవితం కొనసాగించమని అంటలేము. ఇంకే మార్పు రావాలంటే ప్రభుత్వాలు లెక్కలు తీసుకోవాలి, ప్రభుత్వాల దగ్గర లెక్క ఉండాలి, వాళ్ళకు సరియైన నిధులు కేటాయించాలనే ఆలోచనతో రాజకీయంగా మరి వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని వర్గాల్లో ప్రపోర్షనల్ షేర్ కావాలంటే ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష రిజర్వేషన్లు.
0: రాష్ట్రంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019కి సవరణ కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. వ్యవసాయ మోటార్లు, పంపు సెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట రైతాంగానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 100% హామీ ఇస్తున్నానన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతుల్లో అనవసర భయాలు, అపోహలు సృష్టించవద్దని కోరారు. శాసనసభలో కులగణనపై జరిగిన చర్చలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు దానం కాదని, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల పోరాట ఫలితమని స్పష్టం చేశారు. కాకా కాలేల్కర్ మండల కమిషన్ల నుంచి జస్టిస్ రోహిణి కమిషన్ వరకు జరిగిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2026 అక్టోబర్ 7 నాటికి మొత్తం 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకుంటున్నారని తెలిపారు. మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామని, నెల రోజుల పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, స్వచ్చభారత్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల లబ్దిదారుల విజయ గాథలు ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద భూదోపిడీ తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A నిషేధిత బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత జాబితా ఇప్పుడు 1,16,00,000 ఎకరాలకు ఎదిగిందని అన్నారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. నాచారంలోని డిపిఎస్లో ఈరోజు జరిగిన యూత్ పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రభస, నిరాధార ఆరోపణలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సభ ప్రసారాలను చూసి పిల్లలు చెడు భాష నేర్చుకుంటారనే భయంతో తల్లిదండ్రులు టీవీలు కట్టేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ

వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లితో సహా 19 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి వచ్చే 5 ఏళ్లకు సరిపడేలా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను పగడబందీగా సిద్దం చేయాలని నల్గొండ జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ జీవి రమేష్ అధికారులకు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3వ లిఫ్ట్ గుడిపల్లి రిజర్వాయర్ ను మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనాన్ని శాంతియుత ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించేలా పగడబందీ ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. జిల్లా బాలల సంరక్షణాధికారి నరసింహులు మాట్లాడుతూ, బాలికలు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకుని బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అధికారులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లు సమర్పించే ధృవీకరణ పత్రాల పరిశీలనను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశ రక్షణ, అభివృద్దిలో భాగస్వాములు కావాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద షికాగో ప్రసంగానికి 133 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లోని వివేకానంద డిగ్రీ కళాశాలలో మై కంట్రీ మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ చేపట్టినట్టు జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. జిల్లాలోని 135 పాఠశాలలకు చెందిన 22,130 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 727 మందికి అద్దాలు అవసరమని గుర్తించి పంపిణీ పూర్తి చేశామన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరిని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05కు జాతీయ వార్తలు వింటారు.

0: दशक में प्रवेश कर रहा है। ब्रिक्स
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:20 సమాచార దర్శిని, 6:30 కేంద్ర పట్టు మండలి ప్రారంభించిన మేరా రేషం మేరా అభియాన్ 2 కార్యక్రమం గురించి మైసూర్ కేంద్ర పట్టు పరిశోధన మరియు శిక్షణ సంస్థలో శాస్త్రవేత్త కుమారి బొగ్గల వజ్రమ్మ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 బాల్ బై బాల్ కామెంటరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 బాల్ బై బాల్ కామెంటరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకి దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు. తరంగిణి, 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:50 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం, 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం ప్రసారాల్లో సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వేషధారణ కార్యక్రమం ఉంటుంది, 7:45 చిత్రసీమ. ఇక రేపు రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2 దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ

0: के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: సమాచార దర్శిని విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు కేంద్ర పట్టుమండలి ప్రారంభించిన మేరా రేషం మేరా అభియాన్ 2.0 కార్యక్రమం గురించి మైసూర్ కేంద్ర పట్టు పరిశోధన మరియు శిక్షణ సంస్థలో శాస్త్రవేత్త కుమారి బొగ్గల వజ్రమ్మ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
3: శ్రోతలకు నమస్కారం. మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి అలాంటి ముఖ్యమైన రంగాల్లో ఈ పట్టు పరిశ్రమ, అంటే సెరికల్చర్ ఒకటి. పట్టు సాగు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశం కూడా ఉంది. మరి ఈ పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్ర పట్టు మండలి, అంటే సెంట్రల్ సిల్క్ బోర్డ్, ఇది మెరుగైన పట్టుపురుగు జాతులు, వ్యాధులు మరియు చీడపీడల నివారణ, పట్టుపురుగుల పెంపకం, హోస్ట్ ప్లాంట్ సాగు, కోకూన్ అనంతర సాంకేతిక పరిజ్ఞానం వంటి అనేక శాస్త్రీయ సాంకేతికతలను అభివృద్ధి చేసింది. అయితే ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన ఈ పరిజ్ఞానం రైతుల పొలాల వరకు సమర్థవంతంగా చేరటం ఒక ముఖ్యమైన సవాల్గా ఉంది. మరి ఈ అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర పట్టుబండలి మేరా రేషం మేరా అభియాన్, అంటే MRMA, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి విడతలో సాధించిన విజయాలు, ఎదురైన అనుభవాలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు మరింత వ్యవస్థీకృతంగా, లక్ష్యాధారితంగా ఫలితాలపై దృష్టి సారిస్తూ MRMA 2.0 కార్యక్రమాన్ని రూపొందించారు. మరి MRMA 2.0 ప్రత్యేకత ఏమిటి? దీని ద్వారా పట్టు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? మరి జిల్లాలను ఎలా వర్గీకరిస్తారు? రైతులకు శాస్త్రవేత్తల సహకారం ఎలా అందుతుంది? మరి పట్టు ఉత్పత్తి, ఉత్పాదకత, రైతుల ఆదాయం పెంపుకు

0: కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి అనేక అంశాలపై మనకు అవగాహన కల్పించడం కోసం కుమారి బొగ్గల వజ్రమ్మ గారు విచ్చేశారు. వీరు మైసూరు కేంద్ర పట్టు పరిశోధన మరియు శిక్షణ సంస్థలో శాస్త్రవేత్తగా ఉన్నారు. మరి వీరిని అడిగి మరిన్ని వివరాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. వజ్రమ్మ గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: మేడం, ముందుగా మన ఈ శ్రోతలకు ఈ సెరికల్చర్ అంటే ఈ పట్టు పరిశ్రమ యొక్క అసలు ప్రాధాన్యత గురించి వివరిస్తారా?
1: తప్పకుండా సార్. అందరికి నమస్కారం. నేను మైసూరులో కేంద్ర పట్టు పరిశోధన మరియు శిక్షణ సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నాను. అక్కడ నేను మల్బరీ ప్యాథాలజీ అంటే మల్బరీ మొక్కల్లో ఏమేమి రోగాలు వస్తాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద పరిశోధన చేస్తుంటాను. ప్రస్తుతానికి సెరికల్చర్ చూస్తే, సెరికల్చర్ అంటే పట్టు పురుగులు పెంచడం. దానివల్ల ఏంటంటే రైతులకి ఒక మంత్లీ ఇన్కమ్, ప్రతి నెల ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా అయితే ఆదాయం వస్తుందో అలాగే 20 నుంచి 30 రోజుల్లో రైతులకు అనేది ఆదాయం వస్తుంది. మరే ఇతర పంట చూసినా మనకి ప్రతి నెల ఆదాయం వచ్చేది ఏది ఉండదు సార్. సెరికల్చర్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి నెల ఆదాయం వస్తుంది.
0: మరి ఈ సిల్క్ బోర్డు ఈ రైతుల కోసం ఈ సాంకేతిక పరిజ్ఞానం గానీ లేకపోతే శిక్షణ గానీ సహకారం గానీ వీళ్ళకి ఎట్లా అందిస్తుంటుంది?
1: మాది సెంట్రల్ సిల్క్ బోర్డు అండర్లో. సెంట్రల్ సిల్క్ బోర్డ్ అంటే దాని కింద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి సార్. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఒక 5 ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్, దేశం మొత్తం మీద మా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒకటి మైసూర్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, బెర్హాంపూర్ లో ఉంది వెస్ట్ బెంగాల్, ప్యాంపూర్ జమ్మూ కాశ్మీర్ లో ఉంది, ఇంకా రాంచీలో ఉంది. ఒకటి సెరికల్చర్ లో చాలా రకాలు ఉన్నాయి సార్. ఒకటి మల్బరీని తిరిగే పురుగే ఉంటది, అది మల్బరీ సెరికల్చర్ అంటారు. ఇంకొకటి మూగా అని ఉంటది, అది ఓన్లీ అస్సాంకి మాత్రమే పరిమితమై ఉంది. ఇంకొకటి టస్సార్ అని ఉంటది, ఇక్కడ ఉమ్మడి వరంగల్ లో అంతకు ముందుండేది, దానికి ఇన్స్టిట్యూట్ రాంచీలో ఉంది. అలా ఇవన్నీ కాకుండా మైసూర్లోనే ప్రతి స్టేట్ కి ఒక రీసెర్చ్ ఎక్స్టెన్షన్ సెంటర్స్ ఉంటాయి, ఆర్ఈసీ సెంటర్స్. ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే ములుగులో ఉంది, సిద్దిపేట జిల్లా. మేమేమంటే రైతులకు ఏమేం సమస్యలు ఉన్నాయి, సపోజ్ మల్బరీ నాటిన తర్వాత వాళ్ళకి ఏమైనా రోగాలు వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో రీసెర్చ్ చేస్తాము. ఆ రీసెర్చ్ చేసిన దాన్ని రైతులకు చేరవేసేదానికి ఆర్ఈసీ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు రైతుల దగ్గరికి మీకు ఈ ప్రాబ్లం ఉంటే మీరు ఇది చేయాలి అని వాళ్ళు తీసుకొస్తారు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వన్ వే డైరెక్షన్ కాకుండా ఓన్లీ ఓకే సైంటిస్ట్ నుంచి ఎక్స్టెన్షన్ వాళ్ళకి, ఎక్స్టెన్షన్ నుంచి ఫార్మర్ కి కాకుండా రివర్స్ వే, ఫార్మర్ నుంచి ఎక్స్టెన్షన్ వాళ్ళకి, ఎక్స్టెన్షన్ నుంచి సైంటిస్ట్ కి అట్లా. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ గా సైంటిస్టే వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కోవడానికి ఈ ప్రోగ్రామ్ MRMA 2 అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, డైరెక్ట్ ఒక జిల్లాని అడాప్ట్ చేసుకోవడం, దత్తత తీసుకునే ప్రోగ్రామ్ లాగా ఇది ప్రారంభించారు.
0: మీరు మైసూర్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదా, అంటే కేవలం ఈ ప్రోగ్రామ్ ని విస్తరించడానికి వచ్చారా, అంటే అవగాహన కల్పించడానికి వచ్చారండి?
1: అవును సార్. దేశం మొత్తం జరుగుతుంది. పోయిన MRMA 1 అనేది 2005 ప్రారంభించారు. ఇది ప్రారంభించడానికి కారణం కూడా సెంట్రల్ సిల్క్ బోర్డు స్థాపించి 75 సంవత్సరాలు అయిపోయింది 2024. ఆ 75 సంవత్సరాల వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా సరే రైతులకి ఇన్ని సంవత్సరాల్లో మనం ఎన్నో టెక్నాలజీస్ డెవలప్ చేశాము, చాలా సాంకేతికత వచ్చింది, కొత్త పద్ధతులు వచ్చాయి, అవన్నీ రైతులు నిజంగా వాళ్ళ దగ్గరకు చేరాయా లేదా, వాళ్ళు పాటిస్తున్నారా లేదా, రైతులకు ఉపయోగపడేలాగా ఈ ఉద్దేశంతో ఈ MRMA ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. MRMA 1 లో ఏంటంటే కేవలం 129 జిల్లాలను మాత్రమే తీసుకున్నారు. అక్కడ ప్రతి జిల్లాకి ఒక సైంటిస్ట్ ని అలాట్ చేశారు. అక్కడికి వాళ్ళు వెళ్లి కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు, మా దగ్గర ఏమేమి టెక్నాలజీస్ డెవలప్ అయ్యాయో అవన్నీ రైతులకు చెప్పారు. దాంట్లో ఉన్న కొన్ని లోటుపాట్లు తీసుకుని, లోటుపాట్లు అంటే ఏమీ లేదు, ఇంకా అడ్వాన్స్ గా ఏం చేయొచ్చు MRMA 2 అంటే డైరెక్ట్ గా పోయి ఏదో కొన్ని ప్రోగ్రామ్స్ చేసేసి వచ్చేస్తే సరిపోదు కదా, వాళ్ళు నిజంగా అవి అడాప్ట్ చేశారా, ఈ MRMA 1 ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా రైతుల్లో అనే తెలుసుకోవడానికి MRMA 2 అనే దాన్ని ఈ ఇయర్ ప్రారంభించాము. ఈ 2 ఏంటంటే ఒక సిస్టమేటిక్ ప్లాన్ గా ప్రతిదీ మనం ఏం చేస్తున్నా ఒక డేటాబేస్ ఉంటుంది, MRMA డేటాబేస్ అని, అంత దాంట్లో ఫీడ్ అయిపోతుంది. సపోజ్ ఫస్ట్ ఏంటంటే దీంట్లో 9 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఫస్ట్ది కన్సల్టేషన్ మీటింగ్, స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ మీటింగ్. దానికి మేము రైతుల్ని పిలుస్తాము, సెరికల్చర్ ఆఫీసర్స్ ని పిలుస్తాము, అలాగే స్టేట్ సెరికల్చర్ రిలేటెడ్ వాళ్ళు వాళ్ళందరినీ పిలిచి, వీలైతే హార్టికల్చర్ వాళ్ళు కూడా, ఇదంతా అనుబంధ పరిశ్రమలు ఇవన్నీ, వాళ్ళందరినీ పిలిచి కలెక్టర్ గారిని కూడా పిలిచాము. పిలిచి రైతులకి నిజంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా మేమేం చేయాలి, ఈ డేటాను తీసుకొని మేము నెక్స్ట్ 5 ఇయర్స్ ప్లాన్ డెవలప్ చేయాలి, ఈ హన్మకొండలో సెరికల్చర్ తగ్గడానికి కారణాలేంటి, కొత్తగా రైతుల్ని సెరికల్చర్ లోకి తీసుకురావాలంటే మేమేం చేయాలి, ప్రస్తుతానికి ఎంత ఏరియా ఉంది, నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఎంత పెరుగుతుంది, ఆ 5 ఇయర్స్ లో పెరిగేది కూడా ఇయర్ వైజ్ ఎంత పెరుగుతుంది, ఎంత ఏరియా పెరుగుతుంది, ఎంత మంది ఫార్మర్స్ ఒక ఇయర్ కి మనము పెంచవచ్చు అనే ఒక 5 ఇయర్స్ డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ప్లాన్ అనేది డెవలప్ చేస్తాము. ఇది కాకుండా ఇక్కడ మల్బరీ చూసుకుంటే దాంట్లో రూట్ రాట్ అనే ప్రాబ్లం ఉంటుంది, వేరుకుల రోగం. సపోజ్ ఎవరైనా రైతు మాకు రూట్ రాట్ ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరకే వెళ్ళి రూట్ రాట్ కి ఏమేం పాటించాలి అది కంట్రోల్ చేయాలంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అని మేము చెప్తాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మా టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ అక్కడ డెమాన్స్ట్రేషన్ చేస్తాము.
0: ఇప్పుడు మరి ఈ కొన్ని జిల్లాలు అనేవి మీరు ఎంపిక చేయడం జరిగింది అంటున్నారు, ఈ జిల్లాల ఎంపిక అనేది ఎట్లా జరిగింది?
1: అది MRMA 1 లో 129 సెలెక్ట్ చేశారు, 2 లో ఇంకా పెంచారు, డబల్ చేశారు, 230 జిల్లాలను సెలెక్ట్ చేశారు దేశం మొత్తం మీద. మన తెలంగాణలో ముఖ్యంగా ఎక్కడైతే సెరికల్చర్ ఉందో వాటిని సెలెక్ట్ చేసుకున్నారు, దాంట్లో హనుమకొండకి నాకు అలాట్ చేశారు. ఈ హనుమకొండలో కూడా మొత్తం 13 మండలాల్లో సెరికల్చర్ సాగు చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్ గా ఎక్కడైతే 100 మంది కన్నా ఎక్కువ సెరికల్చర్ ఫార్మర్స్ ఉన్నారో వాటిని మాత్రమే తీసుకున్నారు సార్.
0: అంటే మీరు అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే చెప్తారా, లేకపోతే ముందుగా సమస్య లేకపోయినా కూడా వాళ్ళకి దీని గురించి వివరిస్తారా, ఎట్లా ఏం చేస్తారు?
1: 9 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో ఫస్ట్ది స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్, 2వది టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, 3వది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇంకొకటి ఫార్మర్ సైంటిస్ట్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్, గ్రూప్ మీటింగ్స్, ఫీల్డ్ డేస్, ఇలా 9 డిఫరెంట్ ఉన్నాయి సార్. టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ లో సపోజ్ వాళ్ళకి ఎలా దాన్ని అప్లై చేయాలో తెలీదు, ఒక కెమికల్ ఉంది, ఒక బయో కంట్రోల్ ప్రోడక్ట్ ఉంది, దాన్ని ఎలా అప్లై చేయాలో తెలియకపోతే వెళ్ళి ఆ మన ప్రోడక్ట్ తీసుకెళ్లి దాన్ని కరెక్ట్ గా ఏ మెథడ్ లో అప్లై చేయాలో చెప్తాము. ఇంకొకటి అవేర్నెస్ ఉంటుంది, కొంతమంది యూత్ ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ సెరికల్చర్ లెక్ రావాలని, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తాము. సెరికల్చర్ అంటే ఏంటి, దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని ఎలా చేయాలి, దీనికి ఆ మీటింగ్స్ కొంతమందిని ఎవరికైతే బాగా లాభాలు వస్తున్నాయో వాళ్ళనే తీసుకెళ్లి వాళ్ళతోనే డైరెక్ట్ గా మాట్లాడిస్తాము. ఇంకొకటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సపోజ్ ఇప్పుడు సెరికల్చర్ లో 2 రకాలు సార్, ఒకటి పట్టుపురుగు పెంపకము, ఇంకొకటి మల్బరీ కల్టివేషన్. మల్బరీ కల్టివేషన్ లో ప్రూనింగ్ ఎలా చేయాలి అవన్నీ ట్రైనింగ్స్ ఇస్తాము. ప్రూనింగ్ అనేది మెయిన్ మల్బరీలో, అది ఏ హైట్ కి చేస్తే మంచిది, ఎంత స్పేసింగ్ పెడితే మంచిది, ఇట్లా అంతా ట్రైనింగ్ ఇస్తాము. ఇంకొకటి ఫీల్డ్ డే అని ఒకటి ఉంటది, సపోజ్ ఒక ఫార్మర్ ఏదో ప్రాబ్లం ఉందన్నారు, అక్కడికే డైరెక్ట్ గా వెళ్ళి అక్కడికే సొల్యూషన్ ఇస్తాము. అలాంటి డిఫరెంట్
0: ప్రోగ్రామ్స్
1: అందుకే సార్ ఫస్ట్ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ మీటింగ్ కండక్ట్ చేశాము, దాంట్లో రైతులందరినీ పిలిచాము. ఆ జిల్లాలో ఉన్న పట్టు రైతులను అందరినీ పిలిచి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో నోట్ చేసుకుని ఒక బేస్ లైన్ సర్వే అని ఉంటది. బేస్ లైన్ సర్వే అంటే ఆ జిల్లాలో అప్పటికి ఎంత సెరికల్చర్ ఏరియా ఉంది, ఎంత మంది ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అవన్నీ నోట్ చేసుకుని ఒక సర్వే అని మా పోర్టల్ ఉంటది, MRMA పోర్టల్ లో అప్లోడ్ చేశాము. దాని ప్రకారంగా మేము ఏం ప్రోగ్రామ్స్ చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఆ 9 ప్రోగ్రామ్ డిఫరెంట్ ప్లేస్ లో చేసాము. ఇప్పటి వరకు ఒకటి హనుమకొండ కలెక్టరేట్ లో కన్సల్టేషన్ మీటింగ్ పెట్టాము, 2వది ఎలుకతుర్తిలో ఒక ఫార్మర్ రూట్ రాట్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటే అతనికి దగ్గరికి వెళ్లి డెమాన్స్ట్రేషన్ చేశాము మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్యాకేజ్ ఎట్లా చేయాలని, 3వది అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము, అది కూడా హనుమకొండ కలెక్టరేట్ లోనే చేశాము. 2 వరంగల్ ని హనుమకొండ ఫార్మర్స్ ని ఇద్దరిని కంబైన్డ్ గా చేసి కలెక్టర్ గారిని పిలిచి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాము. 3వది రీసెంట్ గా వేలేరులో చాలా మంది, వేలేరులో ఇంతకు ముందు సెరికల్చర్ ఉండేది, క్రమేణా వాళ్ళు వదిలేశారు, అంటే అప్పట్లో ఉన్న పద్ధతులు వేరు, ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది పద్ధతుల్లో, సాంకేతికత వచ్చింది, ఆ పద్ధతుల్నే వాళ్ళు పెట్టుకొని అంటే పాత పద్ధతుల్ని అంటే సెరికల్చర్ లో చాలా లేబర్ కావాలి, చాలా కష్టం అని వదిలేశారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అవగాహన వచ్చింది, మేము వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే 30 మంది ఫార్మర్స్ ముందుకు వచ్చారు సార్, మేము సెరికల్చర్ చేస్తాము అని. ముస్తాలపల్లిలో ఒక ఫార్మర్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ చేశాము, 50 మెంబర్స్ వచ్చారు.
0: అట్లానే మరి ఈ కార్యక్రమంలో ఏంటి స్వాట్ ఎనాలిసిస్ అనేది కూడా నిర్వహిస్తున్నారు, అసలు ఏంటి దీన్ని మరి సాధారణ రైతులకు ఎట్లా అర్థమయ్యేగా వివరిస్తారా?
1: స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటి సార్? ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే ఇది చాలా బేసిక్, ఇది అది ఉంటే అంటే స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటి, ఎస్ అంటే స్ట్రెంగ్త్.

0: అంటే ఆ జిల్లాలో పట్టు పరిశ్రమ పెట్టాలంటే ఏమేమి దానికి బలం ఏంటి? సపోజ్ ఇప్పుడు మన హనుమకొండ చూస్తే ఫస్ట్ నీటి వసతి సార్, మల్బరీ కల్టివేషన్ చేయాలంటే నీటి వసతి ఉండాలి. నీటి వసతి చాలా దగ్గరలో ఉంది, ఇంకా నేలలు కూడా మంచి సారవంతంగానే ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ముందు మార్కెట్ ఉండాలి, ఈ పట్టు పరిశ్రమకి మార్కెట్ ఉండాలి. మార్కెట్ పక్కనే ఉంది జనగాము. అలా స్ట్రెంగ్త్లు ఏమున్నాయి ఆ జిల్లాకి పట్టు పరిశ్రమ పెట్టాలంటే, అవన్నీ స్ట్రెంగ్త్లు రాసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పట్టు చీరలు జిఐ ట్యాగ్ ఉండేటి ఉన్నాయి పోచంపల్లి, దీనికి యూనిక్ ఉంది. ఆ జిఐ ట్యాగ్స్ ఉన్నప్పుడు సిల్క్ కి ఎప్పుడు డిమాండ్ అనేది అంత తగ్గదు, అదొక మెయిన్ స్ట్రెంగ్త్. ఇంకొకటి వీక్నెస్ ఏమున్నాయి, వీక్నెస్ అంటే ఇక్కడ అర్బనైజేషన్ జరుగుతుంది, దానివల్ల కొంతమంది తగ్గిపోతున్నారు, సెరికల్చర్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొక చూస్తే చాలా మంది కాటన్ రైస్ ప్యాడీ కల్టివేట్ చేసి చేసి నేలలన్నీ పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ ఉండిపోయాయి సార్. పెస్టిసైడ్స్ బాగా ఎక్కువ కొట్టేయడం వల్ల ఆ ఏరియాలో మనం ఇప్పుడు మల్బరీని స్టార్ట్ చేయండి అంటే వాళ్ళకి నాన్ స్పిన్నింగ్ అనే ప్రాబ్లం వస్తుంది. దానివల్ల అదొక వీక్నెస్ ఇక్కడ. ఇంకా చూస్తే వీక్నెస్ లో ఇవి రెండే మెయిన్ గా ఉన్నాయి సార్, మిగతావి అన్ని స్ట్రెంగ్త్లే ఉన్నాయి చూస్తే. ఇంకోటి ఆపర్చునిటీస్, ఆపర్చునిటీస్ లో ఏంటంటే ఇది ఈ హనుమకొండ వరంగల్ అనేది చాలా ట్రెడిషనల్ ఏరియా, చాలా రోజుల నుంచి ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ సెరికల్చర్ ఉంది. అందరికంటే ఒక అవగాహన అనేది ఉంది, అదొక మన ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. పాత రైతులు ఉన్నారు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి. ఇక చూస్తే థ్రెట్స్, థ్రెట్స్ అంటే ఇప్పుడు అంతా డ్రోన్ స్ప్రే వచ్చేస్తుంది సార్. మామూలుగా సిల్క్ వామ్ అనేది అది సెన్సిటివ్, అన్ని ఏ చిన్న కెమికల్ స్మెల్ వచ్చినా అది చచ్చిపోద్ది, అదొక థ్రెట్. డ్రోన్ స్ప్రే అనేది ఒక థ్రెట్. అట్లా మేము డివైడ్ చేస్తాం సార్. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాం ఇక్కడ. ఓకే, ఈ జిల్లాలో మనము ఇన్వాల్వ్ అయ్యి సెరికల్చర్ ని ఇంక్రీస్ చేయొచ్చు, ఈ ఆపర్చునిటీస్ ని తీసుకొని థ్రెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవి తగ్గించవచ్చు. ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికైనా ఒక బేసిక్ అనేలాగా సార్.
1: ఇప్పుడు మీ పరిశీలన లో ఒక మంచి అంటే ఉత్పత్తి ఉంది, ఉత్పాదకత కలిగిన ఏదైనా జిల్లా ఉంది అనుకోండి, దీన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా మీరు?
0: ప్రస్తుతానికి మా ఎక్స్టెన్షన్ యూనిట్స్ మేము పెంచుతున్నాము. సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బాగా జరిగింది సార్ ఈ ఇయర్. లాస్ట్ 2 ఇయర్స్ లోనే అరౌండ్ 200 సైంటిస్టులను రిక్రూట్ చేశారు. ఈ తెలంగాణకి ఎక్స్ట్రాగా 2 సైంటిస్టులను ఇచ్చారు. ఎందుకంటే సైంటిస్ట్ ఫార్మర్ ఇంటరాక్షన్ పెరుగుతుంది, ఇంటరాక్షన్ అనేది లేక తగ్గిపోతున్నారు, ఫార్మర్స్ ఇంట్రెస్ట్ పోతుంది మా దగ్గరకు ఎవరు రాలేదు అని. ఈ పెంచడానికి మేము అంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది చేసుకున్నాము. ఇంకా చూస్తే అది కాకుండా ఈ ఎంఆర్ఎంఏ 1 పెట్టాం, 2 పెట్టాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3 వస్తుంది. ఇప్పుడు 2తోనే వదిలేస్తే కొంతమంది వచ్చారు పోయారు అని అంటారు, కానీ 3 అనేది వస్తుంది, మళ్ళీ ఫాలో అప్ యాక్షన్. వాళ్ళు నిజంగా మన ఇంపాక్ట్ ఉందా లేదా అని ఇంపాక్ట్ అనాలిసిస్ అనేది చేస్తాం సార్.
1: అట్లనే ఇప్పుడు పట్టు పరిశ్రమకి అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళని పూర్తి సామర్థ్యం సాధించిన జిల్లాలు ఉంటాయి కదా, మరి వాటికి ఈ వీటి ద్వారా ఏమన్నా ఈ ఎంఆర్ఎంఏ 2 ద్వారా ఏమన్నా ప్రోత్సాహం లభిస్తుందా వాళ్ళకి?
0: ఈ ఎంఆర్ఎంఏ 2 ద్వారా వాళ్ళకి సాంకేతికత, ఈ అవగాహన ఇవన్నీ కల్పించేది జరుగుతుంది. ప్రోత్సాహం అనేది సపరేట్ గా వాళ్ళకి సబ్సిడీస్ ఉన్నాయి సార్, ఇన్సెంటివ్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఒక విధంగా చెప్పాలంటే ఈ పట్టు పరిశ్రమలో ఉన్నన్ని ఇన్సెంటివ్స్ ఇంక వేరే ఏ పరిశ్రమలో లేవు సార్. షెడ్ కట్టుకోవడానికి డబ్బులు ఇస్తుంది, మొక్కలు పెట్టుకోవడానికి ఇస్తుంది, షెడ్ లో కావాల్సిన ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలన్నిటికీ ఇస్తుంది, ఇంకా డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవడానికి ఇస్తుంది, ప్రతి దానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. సరాసరి ఒక రైతుని తీసుకుంటే అతనికి ఒక 6 లక్షల దాకా సబ్సిడీ వస్తుంది సార్, మొత్తం కలుపుకుంటే.
1: దానికంటే అర్హతలు ఏమి ఉండాలి అంటే ఎంత పొలం?
0: పొలం అనేది ఒక 2 ఎకరాలు అనేది పెట్టాం సార్, మినిమం 2 ఎకరాలు ఉండాలి. 2 ఎకరాలు ఉండి అతను షెడ్ అనేది, షెడ్ కూడా సైజెస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ 50% ఇస్తుంది ఆ యూనిట్ కాస్ట్ లో, స్టేట్ గవర్నమెంట్ 25% ఇస్తుంది, రైతు మిగతా 25% పెట్టుకోవాలి.
1: మరి ఇప్పుడు మీరు క్యాంప్స్ పెట్టి చూస్తున్నారా, జనరల్ గా ఈ ప్రాంతంలో వాళ్ళకి పట్టు పరిశ్రమ వాళ్ళు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు ఏంటి వాళ్ళు
0: ఈ ప్రాంతంలో?
1: మీరు ఏం గమనించారు?
0: నాకైతే ఏమనిపించింది అంటే సార్, చాలా మంది పట్టు పరిశ్రమలోకి రావాలనే ఉన్నారు, కాకపోతే మాకు అవగాహన లేదు, మాకు చెప్పే వాళ్ళు లేరు. ఉన్నారు రైతులు, అక్కడక్కడ ఉన్నారు, అంటే తక్కువ ఉన్నారు, వీళ్ళే పోయి నేర్చుకోవాలని లేదు. ఎవరైనా బయట నుంచి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము వచ్చాము, అందరు వస్తున్నారు, ఇట్లా మాకు ఫ్రీక్వెంట్ గా వచ్చి మాతో అంటే ఇంటరాక్ట్ అయ్యి మాకు కొంచెం అవగాహన కల్పించి మాకు ధైర్యాన్ని ఇస్తే మేమంతా ముందుకు వస్తామని చాలా మంది చెప్తున్నారు. ప్రతి ఇయర్ ఒక 5-6 మంది వస్తున్నారు సార్, కొత్తగా ఇంక్రీజ్ అవుతుంది 20 ఎకర్స్ అట్లా. ఓన్లీ ఆ సైంటిస్ట్ ఫార్మర్ ఇంటరాక్షన్, ఆఫీసర్స్ ఫార్మర్ ఇంటరాక్షన్ ఉంటే ఖచ్చితంగా వస్తారు, అది లేక తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది డ్రోన్ స్ప్రేస్ వల్ల తగ్గిపోతుంది,
1: అంటే డ్రోన్ స్ప్రేస్
0: డ్రోన్
1: లేకపోతే.
0: ఇప్పుడు సెరికల్చర్ లో ఏంటంటే డ్రోన్ అనేది ఒక ఎత్తులో పెస్టిసైడ్స్ ఇవన్నీ స్ప్రే చేస్తుంటది వేరే క్రాప్స్ లో, ఆ పెస్టిసైడ్ డ్రిఫ్ట్ అంటారు, ఆ గాలి ద్వారా వచ్చి మల్బరీ మీద పడితే ఆ ఆకును మనం సిల్క్ వామ్ కి ఆహారంగా వేస్తే అది తిన్నప్పుడు సిల్క్ వామ్ చచ్చిపోతుంది, దాని వల్ల ఒక ప్రాబ్లం అవుతుంది. అది కూడా అన్ని దగ్గరలో లేదు. ఇంకొక దగ్గర ప్రాబ్లం ఏంటంటే కొంతమంది రైతులు వచ్చారు కొత్తగా పెట్టారు, కాకపోతే వాళ్ళు ఇంతకు ముందు కాటన్ వేసిన వాళ్ళు, కాటన్ లో ఈ వీడిసైడ్స్ గడ్డి మందులు ఎక్కువ కొడతారు, ఆ కొట్టడం వల్ల ఆ భూమి కంప్లీట్ గా పాయిజన్ అయిపోయి మల్బరీ గ్రో చేస్తే ఆ పాయిజన్ ఆ రూట్స్ అదే వేర్ల ద్వారా ఆకులు లేకపోయి ఆ ఆకులు పురుగులు తిన్నప్పుడు చచ్చిపోతున్నాయి, అదొక ప్రాబ్లం. కానీ ఇది తగ్గించవచ్చు, ఒక 2-3 సంవత్సరాలు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటది, ఆ తర్వాత క్రమేణా తగ్గిపోతుంది. దానికోసం మనం పొలంలో అంటే ఏ మందులు కొట్టకూడదు. ఇంకా మల్బరీలో ఇంకొక మెయిన్ ప్రత్యేకత ఏంటంటే దీనికి ఎక్కువ పురుగు మందులు ఈ రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం లేదు, తక్కువ ఈ పశువుల ఎరువుతోనే మనం చేసుకోవచ్చు.
1: ఈ మనకి జిల్లాలో ఈ నేలలు అనుకూలంగా ఉన్నాయండి,
0: చాలా బాగున్నాయి సార్. అదే నేను చెప్పేది, హనుమకొండ చూస్తే అటు ధర్మసాగరం వేలేరు అక్కడ పొలాలు చాలా సారవంతంగా ఉన్నాయి, రెడ్ సాయిల్స్ బెస్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు ఒక మల్బరీ కల్టివేషన్ కి.
1: మరి మీరు వచ్చి ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నారు జనరల్ గా, సాంకేతికత కానివ్వండి ఇతరత్ర ఎవరైనా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు, మరి మీరు ఈ కొన్ని రోజులు కాగానే వెళ్ళిపోతారు, మరి ఇతరత్ర మళ్ళీ వాళ్ళకి ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమన్నా వస్తే ఇక్కడ ఎవరిని సంప్రదించాలి, ఏం చేయాలి?
0: డైరెక్ట్ నెంబర్స్ ఇస్తాం సార్, నా నెంబరే ఇచ్చుంటాను, వాళ్ళు నాకైనా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మాకు ఆర్ఈసి సెంటర్ ఉంది, రీసెర్చ్ ఎక్స్టెన్షన్ సెంటర్ ములుగు సిద్దిపేటలో ఉంది, అక్కడ ముగ్గురు సైంటిస్టులు ఉన్నారు, నేను పోయిన తర్వాత వాళ్ళు చేస్తారు ప్రోగ్రామ్స్, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఫైనల్ గా నేను ఎవరైనా పట్టు పరిశ్రమ పెట్టాలి అన్న రైతులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే షెడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, మనుషులు ఎక్కువ కావాలి అని భయపడద్దు, పెట్టిన తర్వాత పురుగులు వస్తాయో రాదో, అంత క్లీన్ గా ఉండాలంట అన్న అపోహల్లో చాలా మంది రైతుల్లో నేను చూశాను. కానీ అవన్నీ అపోహలు మాత్రమే, అదంతా నిజం కాదు. పాత పద్ధతులు వేరు, ఇప్పుడు కొత్త పద్ధతులు వేరు. కొత్త పద్ధతుల్లో చాలా సాంకేతికత వచ్చింది. ముందున్నట్టుగా ఇప్పుడు ప్రతి దానికి మెషిన్స్ వచ్చున్నాయి, చాలా వరకు వచ్చున్నాయి. అంతకుముందు కొమ్మలు మనమే కత్తిరించుకొని వేయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు షూట్ హార్వెస్టింగ్ మెషిన్ అని వచ్చింది, అదే కొమ్మల్ని కత్తిరించి ఒక బండిల్ లాగా చేసి మనం తీసుకువెళ్ళొచ్చు, అది ట్రాక్టర్ అటాచ్డే. అంతేకాకుండా బెడ్స్ లో కూడా ఇప్పుడు అంతకుముందు సున్నం అంతా స్ప్రే చేయాల్సి ఉండేది పురుగుల మీద ప్రతి మౌల్టింగ్ అప్పుడు, కానీ ఇప్పుడు దానికి కూడా ఒక పరికరం వచ్చేసింది, ఒక జల్లెడ లాగా ఉంటది, బ్యాటరీ ఆపరేటెడ్, జస్ట్ మనం దాంట్లో వేసి స్విచ్ ఆన్ చేసేస్తే ఇట్లా స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతే అదే వెళ్ళిపోతుంది. అలాగే కొకూన్స్ కూడా డీఫ్లాసింగ్ మెషిన్స్ వచ్చున్నాయి, చాలా సాంకేతికత వచ్చింది. షెడ్ కాస్ట్ అని ఇలా భయపడే రైతులకి సబ్సిడీ అనేది చాలా ఉంది, ప్రతిదీ షెడ్ కట్టుకునే దగ్గర నుంచి ప్లాంటింగ్ మెటీరియల్ తెచ్చుకునే వరకు, ఆ తర్వాత మొదటి సంవత్సరంలో అయ్యే ఖర్చంతా కూడా గవర్నమెంటే ఇస్తుంది. దాంట్లో కూడా వివిధ దశల్లో ఇస్తుంది, ఫస్ట్ షెడ్ కట్టుకునేటప్పుడు బేస్మెంట్ అప్పుడు ఇస్తుంది, ఆ తర్వాత మొత్తం కంప్లీట్ షెడ్ అయిపోయిన తర్వాత ఇస్తుంది, 3x4 అప్పుడు కూడా వేస్తుంది. అవన్నీ మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఇమీడియట్ గా వేస్తుంది.
1: అట్లనే మరి వీటికి సంబంధించిన మరి ట్రైనింగ్ లాగా ఏమైనా ఉంటుందండి?
0: ఎస్ సార్, తప్పకుండా ఉంది సార్. మైసూర్లో నెల రోజుల ట్రైనింగ్ అనేది ఇస్తాము, హాస్టల్ మేమే ఇస్తాము, ఫుడ్ మేమే ఇస్తాము, కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ మాత్రము రైతే భరించాలి, వచ్చేదానికి పోయేదానికి రైతు భరించాలి. అది నెల రోజులు రైతు ఫ్రీగా ఉండి టైం కేటాయించగలిగితే ఖచ్చితంగా మేము ఇస్తాము. దాని కొరకు ఇక్కడ మన సెరికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్రతి కలెక్టరేట్ లో సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ IDOC లో వాళ్ళకైనా మీ పేర్లు ఇవ్వచ్చు, లేకపోతే మీ ఊర్లో ఒక అంటే ఎవరెవరు రైతులైతే ఇలా ట్రైనింగ్ కి వెళ్లాలన్న ఉత్సాహం చూపి ట్రైనింగ్ కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ మా ములుగులో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, లేకపోయినా నాకు చెప్పినా మేము మా మైసూర్ ట్రైనింగ్ డివిజన్ కి మెయిల్ పెడతాము. అది ఒక ఇయర్ కి 100 మందికి పెట్టాలని ఉంటది ట్రైనింగ్. ఆ 100 మందికి కూడా రావట్లేదు ముందుకి, ఎందుకంటే నెల రోజులు మాకు చాలా పనులు ఉన్నాయని ఎవరు ముందుకు రావట్లేదు. మీలో ఎవరైనా ఉన్నా కూడా ముందుకు వచ్చినా మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము.
1: అంటే ఎవరన్నా ఈ సాగు చేయాలనుకున్న ఉత్సాహం ఉన్న యువతకు కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది, కొత్తగా ప్రవేశించే వాళ్ళకు కూడా. మరి ఇప్పుడు కొంత మీరు తెలంగాణ గానీ ఆంధ్ర ప్రాంతం తీసుకుంటే తెలుగు ఉంటుంది, మరి వీళ్ళకి తెలుగులో చెప్తారా, ఎట్లా వీళ్ళకి అవగాహన ఉంటుంది?
0: ప్రతి వాళ్ళకి వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ లోనే చెప్తారు, వాళ్ళ భాషలోనే. అక్కడ అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అక్కడ అన్ని భాషలు తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది తెలుగు సైంటిస్టులు ఉంటారు, తెలుగు ఫార్మర్స్ రైతులు వస్తే వాళ్ళకి తెలుగు సైంటిస్టులనే పంపిస్తారు చెప్పడానికి.
1: మరి మీరు గమనించిన దాన్ని బట్టి చూస్తుంటే దీంట్లో యువతలో ఏమన్నా ఉత్సాహం చూపిస్తున్నారండి?
0: ఇప్పుడు చాలా మంది యువతే ముందుకు వస్తున్నారు సార్. ఈ సాఫ్ట్వేర్ జాబుల వల్ల ప్రెజర్ ఎక్కువైపోయి అది వదిలేసి ఈ సెరికల్చర్ లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది యూతే ముందుకు వస్తున్నారు ఈ చాకీ రేరింగ్ సెంటర్స్ పెట్టడానికి. ఈ చాకీ రేరింగ్ సెంటర్ కూడా సబ్సిడీ ఉంటుంది, 12 లక్షల దాకా ఇస్తారు. యూనిట్ కాస్ట్ కూడా అంతే ఉంటది. ఇవన్నీ ఒక నార్మల్ రైతు రావాలంటే, సాధారణ రైతు రావాలంటే కొంచెం భయం అంటే అంత ఎక్కువ మనకి ఎందుకులే అని. కానీ యూత్ అనే వాళ్ళు ఇలాంటి వాటికి ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళు దీన్ని ఒక వ్యవసాయం లాగే వాళ్ళు చూడట్లేదు, ఇది ఒక ఎంటర్ప్రైజ్ లాగా చూడొచ్చు సార్ దీన్ని, సెరికల్చర్ ని.
1: బాగుందండి. మరి మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మరి పట్టు పరిశ్రమ కోసం గానీ మల్బరీ సాగు చేయాలనుకున్న రైతులకు మీరు సిల్క్ బోర్డు పట్టు పరిశ్రమ శాఖ అనేది అనేక అవకాశాలు కల్పిస్తుంది. మరి ఈ అవకాశాలు ఉపయోగించుకొని మరి ముందు ముందు మరింత మంది యువత ఈ పరిశ్రమ వైపు మొగ్గు చూపుతారని ఆశిద్దాం. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు కేంద్ర పట్టు మండలి ప్రారంభించిన మేరా రేషం మేరా అభియాన్ 2.0 కార్యక్రమం గురించి మైసూర్ కేంద్ర పట్టు పరిశోధన మరియు శిక్షణ సంస్థలో శాస్త్రవేత్త కుమారి బొగ్గల వజ్రమ్మ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
7: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
8: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
7: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,000 కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: మేనత్త కొడుక మొకమన్నా ఎట్ట చూద్దును, మేనత్త కొడుక
1: సన్నజీరే గత్తికోని, సన్నజీరే గత్తికోని జొన్నరిల్లా నేనే పోతే సన్నదాసుల వాన గురుసేరా. మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేను, మేనత్త కొడుక
0: సన్నజీరే గట్టుకోని, సన్నజీరే గట్టుకోని జొన్నరిల్లా నేను పోతే సన్నదాసుల వాన గురుసేనా. మేనత్త కొడుక సగం.

0: మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేను. మేనత్త కొడుక
1: సన్నజీరే కట్టుకొని సన్నజీరే కట్టుకొని జొన్నరిల్లా నేను పోతే సన్నదాసుల వాన గురిసేరా. మేనత్త కొడుక సగం సింగులు.

0: జానపద గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్లు మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 2536 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రేడ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు అక్టోబర్ 1, 2026 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1, టైర్ 2 పరీక్షలు, అర్హత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 8, 2026. మరొక ఉద్యోగ సమాచారం. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 243 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లో ఉత్తీర్ణత లేదా డిప్లొమాతో పాటు గుర్తింపు పొందిన ఆసుపత్రిలో కనీసం 7 క్లినికల్ అనుభవం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, విద్యార్హతలు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

0: ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ pgimer.edu.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థుల దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 3 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాలలో వివిధ రెగ్యులర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వెల్త్ ఎగ్జిక్యూటివ్ 1000 ఖాళీలు, క్రెడిట్ అనలిస్ట్ 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1100 ఖాళీలు. వెల్త్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు సంబంధిత సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే వెల్త్ ప్రొడక్ట్ సేల్స్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ తో పాటు మేనేజ్మెంట్ లో 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి, లేదా డిప్లొమా లేదా ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇందులో ఏదైనా ఒక విభాగంలో MBA పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లో కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. సిఏ అర్హత ఉన్నవారికి కార్పొరేట్ క్రెడిట్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు 1 సెప్టెంబర్ 2026 నాటికి 21 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 24 సెప్టెంబర్ 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేసియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్ కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరం ను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్ కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత
అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్ తో కలిసి న్యూఢిల్లీలో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో భారత్ ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్ పై 3వ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేసియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్ లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:15 కావస్తుంది. కాసేపట్లో బాల్ బైబల్ కామెంటరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమలో చిత్రసీమ వింటారు. ముందుగా నువ్వు లేక నేను లేని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో మొక్కలలో పోషకాలు సిహెచ్ రాములు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
1: ఆర్ఏఆర్ఎస్ వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. మొక్కలలో వివిధ పోషకాల ప్రాముఖ్యత, వాటి ప్రభావం అనే అంశం మీద మాట్లాడడానికి రాములు గారు మన వద్దకు వచ్చారు. నమస్కారం అండి రాములు గారు.
2: నమస్కారం అండి.
1: రాములు గారు, ఈ యొక్క సీజన్ లో మొక్కలలో వివిధ పోషకాల ప్రాముఖ్యత గురించి మీ దగ్గర సలహాలు సూచనలు అందించండి. మరి
2: ప్రధానంగా ఏ పంట లేదా మొక్క అయినా వాటి యొక్క జీవిత చరిత్ర, అంటే సీడ్ టు సీడ్ అంటాం, విత్తనము పెట్టినప్పటి నుంచి మళ్ళీ విత్తనం వచ్చేంత వరకు పంటలో, దాన్ని సీడ్ టు సీడ్ అంటాం. అయితే విత్తనం నుంచి మొక్క వచ్చి మళ్ళీ మొక్క విత్తనంగా మారాలంటే వివిధ దశలలో ఖచ్చితంగా కొన్ని రకాల పోషకాలు అవసరం. అంటే వివిధ పంటలను బట్టి, వివిధ సీజన్లను బట్టి, వాటి యొక్క మోతాదును బట్టి దాదాపుగా 16 నుంచి 21 పోషకాలు ప్రతి పంటకు అవసరం. అయితే ఖచ్చితంగా రైతులు ఆ పోషకాల యొక్క విశిష్ట లక్షణాలు ఏంటిది అనేటువంటిది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ పోషకాలకు సంబంధించినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశమును పూర్తిగా రైతులకు మంచి అవగాహన అనేటువంటిది అవసరం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
1: రాములు గారు, పోషకాలు అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటో చెప్పండి. మరి
2: మొట్టమొదటగా పోషకము అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. మనకు సహజంగా భూమి లోపల ఖనిజాల రూపంలో వివిధ రకాల మూలకాలు అనేటువంటి ఉంటాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మనకు నేల నుంచి గుర్తించబడినటువంటి మూలకాలు దాదాపు 109 మూలకాలు. ఈ విశ్వమంతా కూడా ఈ మూలకాలతోటి నిర్మితమైనటువంటిదే. కాబట్టి ఈ 109 మూలకాలలో మొక్కలకు సంబంధించి దాదాపు 16 నుంచి 21 మూలకాలు, అవి మొక్కలు తీసుకోవడం జరుగుతుంది. మొక్కలు తీసుకునేటువంటి క్రమంలో వాటిని మనం పోషకాలు అని అనడం జరుగుతుంది. అంటే పోషకం అంటే ఏంటి మొట్టమొదటిగా, అంటే ఏదైనా మూలకం, ఈ 109 మూలకాలలో ఏదైనా మూలకము మొక్కకు అందించినప్పుడు ఆ మూలకము మొక్క లోపల విశిష్టమైనటువంటి గుణాలను ప్రేరేపించినట్లయితే దాన్ని పోషకం అంటాం. అది ఒక మొదటి లక్షణం. రెండవ లక్షణం, ఆ మూలకం యొక్క విశిష్ట లక్షణం ఏదైతే మొక్క మీద ప్రభావితం చూపిస్తుందో ఆ ప్రభావితాన్ని ఏ ఇతర మూలకం కూడా చూపించకూడదు. అది రెండవది. మూడవ లక్షణం ఏంటిది అంటే, ఏ మూలకం అయితే పలాని పంట లోపల విశిష్టమైనటువంటి లక్షణం చూపిస్తుందో ఆ మూలకం లోపం జరిగినప్పుడు, అంటే ఆ పోషకము లేదా మూలకము ఆ మొక్కకు అందనట్లయితే దానిలో విశిష్టమైనటువంటి లోప లక్షణాలను కూడా ఆ పంట ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఈ 3 లక్షణాలు 3 నుంచి 4 లక్షణాలు, 1 ఆ పోషకము లేదా మూలకము మొక్క లోపల విశిష్టమైనటువంటి లక్షణాలను ప్రేరేపించాలి. 2, అది చేసేటువంటి పనిని వేరే పోషకము చేయకూడదు. 3, అది మొక్కకు లోపం జరిగినప్పుడు

0: పసుపు కలర్ రంగులోకి ఆకులు మారడం జరుగుతుంటుంది. కాబట్టి అట్లా అంటే ఒక్కొక్క పోషకానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి లక్షణం ఉన్నప్పుడు దాన్ని పోషకము అనేటువంటి పదం మనం వాడతాం. అంటే మూలకాలన్నీ కూడా పోషకాలు కావు, పోషకాలన్నీ మూలకాలే. అంటే 109లో కొన్ని మాత్రమే పోషకాలుగా మనం మాట్లాడతాం, అన్ని పోషకాలు మూలకాలే గాని అన్ని మూలకాలు పోషకాలు కావు. పోషకాలను ఎప్పుడు అంటామంటే పంటకు సంబంధించి వాటి యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలను మొక్కపై ప్రభావితం చూపించడం, అదేవిధంగా లోపం ఉన్నప్పుడు లోప లక్షణాలు కలిగించడం అనేటువంటిది ఈ పోషకం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
1: రాములు గారు, మొక్కలకు పోషకాలు ఎందుకు అవసరమో చెప్పండి. మరి
0: మొక్కలకు పోషకాలు ఎందుకు అవసరం అంటే, సహజంగా మనిషి పెరగడానికి పోషకాలు ఏ రకంగా అయితే మనం తీసుకుంటున్నామో, రైస్ రూపంలో, పోషకాల రూపంలో, ట్యాబ్లెట్ల రూపంలో, వివిధ రూపాలలో మనం ఆహారాన్ని ఏ రకంగా తీసుకుంటున్నామో, మొక్క కూడా పెరిగి అవి మళ్ళీ ఫుడ్ గ్రెయిన్ అంటే ఆహార గింజలను మనకి ఇవ్వాలంటే వాటికి ఈ పోషకాలు అనేటువంటివి అవసరం. మరి అవి ఎందుకు అవసరం అంటే, మొక్క పెరిగి వాటి యొక్క వివిధ దశలు, విత్తనం మొట్టమొదట విత్తనం, విత్తనం నాటినప్పుడు వేర్లు వస్తాయి, వేర్లు వస్తే వేర్లు పోషకాలను తీసుకోవడం జరుగుతుంది. ఆ పోషకాలు తీసుకున్నట్లు అదేవిధంగా కాండం వస్తుంది, ఆకులు వస్తుంది, ఫ్లవర్స్ వస్తాయి, అదేవిధంగా కాయలు వస్తాయి. అంటే అవి పెరిగి వాటి యొక్క సంతతిని పెంచుకోవడానికి మళ్ళా రీసైక్లింగ్ సైకిల్, ఓ విత్తనం నుంచి మళ్ళీ పంట అయిపోయి మళ్ళా విత్తనం కావాలంటే ఖచ్చితంగా పోషకాలు అనేటువంటివి అవసరం. అంటే వాటి జీవిత చక్రం పూర్తి కావాలంటే అన్ని పంటలలో 16 నుంచి 21 పోషకాలు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే వాటి యొక్క పెరుగుదల అనేటువంటిది ఈ పోషకాల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం.
1: పోషకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పండి. మరి
0: ప్రధానంగా పోషకాలు అనేటువంటివి 2 విధాలుగా విభజించడం జరిగింది. అంటే స్థూల పోషకాలు, 2వది సూక్ష్మ పోషకాలు. మరి ఎందుకు అట్లా స్థూల సూక్ష్మ అని అంటామంటే, స్థూల అంటే బల్క్, అంటే ఎక్కువ మొత్తంలో,

100% లవ్ చిత్రం కోసం టిప్పు పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

టెన్త్ క్లాస్ చిత్రం కోసం కార్తిక్ శ్రావణి పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం మెక్కిజే మేయర్.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట డాన్ చిత్రం కోసం హరిహరన్ రీటా పాడిన పాట, గీత రచన చందు, సంగీతం రాఘవ లారెన్స్.

ఆనందం చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందాల రాముడు చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తర్వాత పాట అందరివాడు చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ మాలతి పాడిన పాట. గీత రచన, సాహితీ సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అంతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్డి బర్మన్.

తర్వాత పాట అప్తారింటికి దారేది చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇద్దరు అమ్మాయిలతో చిత్రం కోసం డావిడ్ సిమోన్ అనిత పాడిన పాట, గీత రచన విశ్వ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఖుషి చిత్రం కోసం హీషం అబ్దుల్ వాహిద్ పాడిన పాట గీత రచన. శివ నిర్వాణ సంగీతం హీషం అబ్దుల్ వాహిద్.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట జాజిమల్లి చిత్రం కోసం మల్లికార్జున్ పాడిన పాట, గీత రచన పైడిశెట్టి శ్రీరామ్, సంగీతం బెర్రి ఉమామహేష్.

కలిసిందాం రాజచిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తర్వాత పాట లేడీస్ టైలర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన పాట. గీతరచన శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

ఇరవయవ శతాబ్దం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట గీత రచన జొన్న విత్తుల సంగీతం జేవి రాఘవులు.

బృందావనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వెన్నెల కంటి, సంగీతం మాధవ పెద్ది సురేష్.

తర్వాత పాట చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

సరిగమల చిత్రం కోసం కేజే జీజుదాస్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం బాంబే రవి.

పూజ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

సంకీర్తన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

సీతారామ కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

సింహాసనం చిత్రం కోసం రాజసీతారాం పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం బప్పిలహరి.

తర్వాత పాట కోకిలమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిబి శ్రీనివాస్ పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ప్రేమించు పెళ్ళాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:53. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.